శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాంక్ 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: శ్రోతలంత వరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ కార్యక్రమంలో ఎస్ ప్రకాష్ రావు గారు తెలియజేసే హితోక్తులు.
1: మహాభారతంలో విదురుడు గొప్ప ధర్మవేత్త, నీతి కోవిదుడు. ఆయన యమధర్మరాజు వంశతో పుట్టినవాడు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన ధృతరాష్ట్రాదులకు ఎన్నో నీతులు బోధించాడు. అవి సర్వకాలాలలోనూ అందరికీ ఉపయోగపడతాయి. అభివృద్ధిలోకి రావాలనే మానవుడు 6 దోషాలను విడిచిపెట్టాలంటాడు విదురుడు. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛత నిద్ర తంద్ర భయం క్రోధః ఆలస్యం దీర్ఘసూత్రత. విడిచిపెట్టవలసిన 6 గుణాలు ఏమంటే, నిద్ర, ఏమరుపాటు, భయం, కోపం, సోమరితనం, వెంటనే నిర్ణయం తీసుకోవలసిన సమయంలో దీర్ఘంగా ఆలోచించడం అనేవి. అలాగే మితంగా భోజనం చేసేవాడికి 6 గుణాలు లభిస్తాయి. అవి ఏమంటే, ఆరోగ్యం, ఆయుర్దాయం, బలం, సుఖం కలుగుతాయి. అతడి సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది 5వ గుణం. ఇక 6వ గుణం, అతన్ని తిండిపోతని ఎవరూ నిందించకపోవడం. గుణాశ్చ షణ్మిత భుక్తం భజంతే ఆరోగ్యం ఆయుశ్చ బలం సుఖంచ అనావిలంచ అస్య భవత్యపత్యం నచైవ మాద్యూన ఇతి క్షిపంతి అంటాడు విదురుడు. లోకంలో ప్రతి మానవుడు తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అది అంత తేలికగా లభించే విషయం కాదు. దానికోసం కొంత శ్రమ పడాలి. ఒక ఆలోచన ప్రకారం ముందు చూపుతో ప్రవర్తించాలి. దానికి తగ్గట్టుగా ప్రయత్నించాలి. అప్పుడు తాను అనుకున్నది మానవుడు సాధించగలుగుతాడు. ఈ విషయంపై విదురుడు ఏమంటున్నాడంటే, దివసేనైవ తత్కురియాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కురియాత్ ఏన వర్షాః సుఖం వసేత్, పూర్వే వయసి తత్కురియాత్ ఏన వృద్ధః సుఖం వసేత్, యావజ్జీవేన తత్కురియాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. రాత్రిపూట సుఖంగా ఉండాలంటే అవసరమైన పనులన్నీ పగటిపూటే చేయాలి. వర్షాకాలం 4 నెలలు సుఖంగా ఉండాలంటే సంవత్సరంలో మిగిలిన 8 నెలలు కష్టించి పనిచేయాలి. చీమ వర్షాకాలంలో వలసిన ఆహారాన్ని కూడా మిగతా సమయంలోనే సంపాదించుకొని భద్రపరుచుకుంటుంది. అలాగే మానవుడు కూడా చీమను ఆదర్శంగా పెట్టుకోవాలి. వృద్ధాప్యంలో సుఖంగా ఉండదలిచిన వాడు యవ్వనంలోనే చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే తర్వాత ఓపిక ఉండకపోవచ్చు, తన అవయవాలు స్వాధీనం లేకపోవచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేద్దామనుకున్న పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందుకే యవ్వనంలోనే చేయవలసిన, నిర్వర్తించవలసిన వివాహాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ముసలితనంలో ఏ చీకు చింత లేకుండా కృష్ణారామ అంటూ కాలక్షేపం చేయవచ్చు. అదేవిధంగానే మరణించిన తరువాత పరలోకంలో సుఖంగా ఉండాలంటే జీవించి ఉండగానే దానికి తగిన పనిని పూర్తి చేసుకోవాలి మానవుడు. దాన ధర్మాది పుణ్యకార్యక్రమాలు, పరోపకారాది సత్కార్యాలు బ్రతికి ఉండగానే చేయాలి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు పెద్దలు. ఇల్లు అంటే మన శరీరం, దీపం అంటే ప్రాణం అనే ఆత్మజ్యోతి. అంటే ఈ బొందిలో ప్రాణం ఉండగానే ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే విదురుడు ముందుగానే జాగ్రత్త పడవలసిందని హెచ్చరించాడు. అందుకే మనం రోజూ చేసేటటువంటి పనులని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమేమి చేయాలో ఆలోచించుకొని ముందుకు నడవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విదురుడు ఏ సంగతి చెప్పినా చాలా దీర్ఘమైనటువంటి ఆలోచనతోటి, ఒక రకమైనటువంటి కార్యక్రమ నిర్దేశంతో చెప్పేవాడు. ఎందుకంటే ధృతరాష్ట్రాదులకు ఎన్నో రకాలైనటువంటి నీతులు చెప్పినప్పటికీ వాళ్ళు వినకపోవడం చేత వాళ్ళు దుర్గతి పాలయ్యారు.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ఎస్ ప్రకాష్ రావు గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. అనంతరం ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్టంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదండిలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వం తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఏమో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చెప్పేసి మనవి చేస్తాను. అది కార్యక్రమాన్ని అందరూ కూడా ఇదే ఎత్తున వచ్చి జీవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుతున్నాను.
0: రైతులకు మేలు జరిగేలా రాష్టంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్దిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్టంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
0: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాతరం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం.

ప్రవచిత కార్యక్రమంలో గైనకోలజిస్ట్ డాక్టర్ బి ఉషా మోదన్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. అనంతరం వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సంబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రామ్గోపాల్ రెడ్డి గారి నుంచి వివరాలు వింటారు. అనంతరం 8:45 సినీ రంజనలో కొన్ని సినీ గీతాలు ప్రసారమవుతాయి. హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతంలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. వాట్సాప్ సందేశం ద్వారా నచ్చిన పాటలు వినడానికి 8462245066 నంబర్ కు మీకు నచ్చిన పాట వివరాలు మీ వివరాన్ని పంపించవచ్చు. ఇక 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమం కొనసాగుతాయి. మధ్యాహ్నం 12:00 వరకు. అలాగే 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు, 12:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఉంటారు. 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:30 మీరు వింటారు సమాచార దర్శిని. 6:35 సినీ రంజనలో కొన్ని సినీ గీతాలు వినవచ్చు. రాత్రి 7:00 ప్రసార వివరాలు, పంట పొలాలు ప్రసారమవుతాయి 7:15. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 పుణె ప్రసారమవుతుంది అభిరుచి. 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. రాత్రి 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి ఎఫ్ఎం ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఏం చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మందేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర్య దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: జో ఖేలేగా వో ఖేలేగా, ఆల్వేస్ చీర్ ఫర్ భారత్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి
0: జై. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 37వ తేదీని సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్ కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లు అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ దినోత్సవాలు 2026 ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్ నౌకల కమాండ్ లో నిర్వహించనున్నాయి. రెండు దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్,

ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాన్ని బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనను కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనిమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట ప్రభుత్వాల అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చికు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యకుడు మొహసిన్ రజాని నియమించారు. ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాకర్ జోల్గాధర్ స్థానంలో నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని ఆ తర్వాత మహమ్మద్ బాకర్ జోల్గాధర్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంట్కు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్ కు ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్ కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో టీమ్ ఈవెంట్ లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంగ్వా, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13 తేదీ నుంచి 23 తేదీ వరకు ఎఫ్ఐబిఏ అండర్ 18 ఏషియన్ బాస్కెట్బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్ లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్ గా, ఫిజియోథెరపిస్ట్ గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్ కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ప్రభాత లహరి. ప్రభాత సమయంలో విభిన్న కార్యక్రమాలను అందించే కార్యక్రమం మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యం, విజ్ఞానం, వినోదాలను మీకు అందిస్తుంది మన ప్రభాత లహరి. ఇందులో భాగంగా ఈరోజు ముందుగా ఉందాం ప్రభాత గీతం. అనంతరం 7:30 అలయన్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఈరోజు షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తెలియజేస్తారు డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఇంకా ఇదే కార్యక్రమంలో ఈరోజు మనం వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా ఆగస్టులో వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడిలో దేశభక్తిని మరమరాల్లో ఉపంగుతుంది. యువనల జెండా ఎగిరేవేలా, మాతృభూమి మెరిసేవేలా, త్యాగాల గాథలు గుర్తుకొచ్చేవేలా, దేశభక్తి గుండెలు నిండేవేలా, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగమే మనకు స్ఫూర్తి. భారతమాత గౌరవమే మన బాధ్యత, దేశ సేవే మన జీవిత లక్ష్యం. అలాంటి ఓ ప్రబోధ గీతమే ఇప్పుడు విందాము.

0: అభినగీతాలు కేవలం వినోదం కోసం కాదు, మనలో చైతన్యాన్ని, దేశభక్తిని, మంచి ఆలోచనలను నింపడం వాటి ప్రధాన ఉద్దేశం. మంచి మాటను పాటగా చెబితే అది మనసులో చిరకాలం నిలిచిపోతుంది. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ బల్రామ్ జాదవ్.
3: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
3: డాక్టర్ బల్రామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: కలిల్వాడి, నిజామాబాద్.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 7:30 అలయన్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ రోజు షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. ఈరోజు శంకరంబాడి సుందరాచార్యుల జయంతి. వారి కళ నుండి జైలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట గీతం మాదేలుగు తల్లికి మల్లెపూదండ పాటను బుల్లెట్ చిత్రం నుండి ఇప్పుడు విందాం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
1: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
0: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
1: ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
1: 24 గంటలు అత్యవసర సేవలు
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
2: శ్రోతలు తెలియజేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు ప్రభాత్ లహరి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:30. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు ఈరోజు మన ఎఫ్ఎం శ్రోతల కోసం షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటిస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈ రోజు మనము డయాబెటిస్ గురించి, డయాబెటిస్ కారణాల గురించి, డయాబెటిస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గాని లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గాని జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యల్ని మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు మనకు డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదర్, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ, నాన్నమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధులలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్. ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలల్లో ఉండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్. చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 వచ్చే అవకాశం ఉంటది. అధిక బరువు కూడా ఒక కారణం షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్స్ ఏ నంబర్ వన్ ఉన్నాయి, అంటే మోర్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్, మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తిండి ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలియదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్, మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము, గుండె దడదడ అనిపించడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్ గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పని చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్ లో అయినా సరే, జెంట్స్ లో అయినా సరే, బాడీలో దురద, మళ్ళా చిగుళ్ళ వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలియదు. సో మనకు కంపల్సరీగా 30 ఏజ్ దాటిన తర్వాత రొటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి? ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 grams గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, నెల గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం. తిన్న తర్వాత 140-199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజీటీ అంటాం బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడి గడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాము, 92 అంటేనంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్దిగా కన్వర్సం కాస్ట్లీ, దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్ లైన్ చేసుకోవచ్చు. తినకముందు తిన్న తర్వాత రక్త పరీక్ష, పొద్దున పడి గడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ గానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110-140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేవు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు, అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనం ఫాస్టింగ్ పోస్ట్ లైన్ చేసుకుని చూడడం బెటర్, లేకపోతే హెచ్బిఏ1సి అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది, ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో హెచ్బిఏ1సి గానీ ఫాస్టింగ్ పోస్ట్ లో బ్లడ్ షుగర్ గానీ లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్ లో రకాలు, రకాలేంది, టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లే ఇవ్వాల్సి ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి, సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం.

0: ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలియడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. వీళ్ళకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి బార్డర్లైన్ డయాబెటీస్. బార్డర్లైన్ డయాబెటీస్ ఐజీటీ ఐఎఫ్జీ అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 నుండి 140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని ఐజీటీ అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్లో మనకు 90 నుండి 110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు ఒకవేళ రెండు ఐజీటీ ఐఎఫ్జీ కూడా ఒకటే పేషెంట్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు ఐజీటీ బార్డర్లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్ మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్ గా మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండం. ఎప్పుడు 1 ఇయర్ తర్వాత వస్తాం, అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200-300 ఉంటుంది. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళా మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకున్నాం లేదని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్ చూసి అన్ని 280-300 ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేం చేస్తే మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. సో మనకు 30-40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంట సేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్దిగా యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు ఏమంటారు, దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు. అయినా సరే వాళ్ళు కూడా సపరేట్ గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి. సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున అయితే పొద్దున ఒక 1 అవర్ వాకింగ్ ఒకటేనా, మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా. యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది, యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్ తోనే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాలు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు. మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్ గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్ గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు టాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, డయాబెటిక్ ఎడ్యుకేషన్, ఇవి వస్తున్నట్టు వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు డయాబెటీస్ రోజు రోజుకి పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ ఇంతకుముందు మనకు 12-15% ఉండే, ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 25-30% అయింది. అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ రావడం చూస్తున్నాం. సో వెరీ కామన్. కాబట్టి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే మనకు జీవన శైలి సంబంధించిన ప్రాబ్లం. సో డెఫినెట్ గా అధిక బరువు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వయసు అయితే పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి, యోగా వాకింగ్ అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్ యోగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్ తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్ కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే 1 నుండి నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఎట్టి పరిస్థితులు అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్ గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్, నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 biscuits తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి. తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్, అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 tablets వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్న 1-2 tablets వేసుకోండి. అంటే లిమిటెడ్ గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేప్ ఒకరోజు, సంతర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పుడు పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసం, మజ్జరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారానికి ఒకసారి కానీ 2 times కానీ తీసుకోవాలి. వీటి అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్, తర్వాత వాకింగ్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనం 4-5 days మిస్ అయినా కానీ వాకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడమే. ఒక గ్రౌండ్ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, నలుగురితో తిరుగుతూ మనము వాకింగ్ యోగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. షుగర్ పేషెంట్, షుగర్ రాగానే మన క్యాబిన్లో చూస్తుంటాం పేషెంట్స్ ఒకటేసారి బాగా మానసిక ఒత్తిడి గురైపోతారు. సార్ నాకెందుకు వచ్చింది, ఎంత ఎర్లీ ఎందుకు వచ్చింది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే. 30-40 years బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్ గా 30-40 years లైఫ్ ఉంటుంది. నేను చెప్పిన అన్ని కూడా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ టైప్ లో ఫాలో అయితే మాత్రం 30-40 years బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ, ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఈరోజు షుగర్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా పాటించాల్సిన నియమాల గురించి డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోత ఇంటి చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
5: పెళ్ళై 5 years అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సమయంలో కలిల్వాడి నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
3: మరికొద్ది సేపట్లో వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, ఆరోగ్యంపై శ్రద్ద, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ఇంటిలో ఉండండి. ఈ ఉదయం 10 గంటల వరకు 103.2 MHz మరియు న్యూసోన్ ఎయిర్ మొబైల్ యాప్ అందాక వినండి. శతమానంభవతి సినిమా కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహరా, మోహన్ భోగరాజు కలిసి పాడిన ఈ పాటను

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. వేసవికాలం పూర్తయి 2 నెలలు కావస్తుంది. జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన వర్షాలు చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం మనమందరం గమనిస్తూనే ఉన్నాం. కాలాలు క్రమశిక్షణ తప్పడానికి కారణం మనమందరమే. వాతావరణాన్ని కాలుష్యం చేయడమే ప్రధాన కారణం. ఇక ఈ సంవత్సరమైతే ఎలుగుబంటి ప్రభావం గురించి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తూనే ఉన్నారు. వాలచినుకులు నేలను తడిపి ప్రకృతికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఎండలతో అలసిన భూమికి చల్లని ఊరటను అందిస్తాయి. రైతు ముఖంలో చిరునవ్వులను పూయిస్తాయి. పచ్చని పంటలు, పూల పరిమళాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ వర్షాకాలం ప్రత్యేకతలు. వర్షమంటే జీవం, వర్షమంటే ఆశ, వర్షమంటే ఆనందం.

అయితే ఓ సామెత గుర్తుందా? జాగ్రత్తగా ఉన్నవారికి ప్రమాదం దూరం. ఈ మాట వర్షాకాలానికి ఎంతో సరిపోతుంది. ఎందుకంటే ఈ కాలంలో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంటువ్యాధులు అంత వేగంగా వ్యాపించే అవకాశముంది. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. డబ్బు సంపాదించవచ్చు, కోల్పోయిన ఆస్తిని తిరిగి పొందవచ్చు, కాని ఆరోగ్యం దెబ్బతింటే దానిని తిరిగి సాధించడానికి సమయం, శ్రమ, ధనం అన్నీ వృధా అవుతాయి. అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే రాకముందే నివారణ మేలు కదా. మీరేమంటారు?

వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే అంటువ్యాధులు, వాటి నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్లో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి వ్యాధులు, అలాగే జబ్బు, దగ్గు, గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ కాలంలో వ్యాపిస్తుంటాయి. అకస్మాత్తుగా ఎక్కువగా జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై ఎర్రటి మచ్చలు, వాంతులు, విరేచనాలు, తీవ్ర కడుపు నొప్పి లాంటి సింప్టమ్స్ కనిపిస్తే వైద్యుని వెంటనే సంప్రదించండి. బయట దొరికే ఆహారాన్ని తినకండి. వేడివేడి ఆహారం తీసుకోవడం మంచిది. పళ్ళు, కూరగాయలు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి. విటమిన్ సి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దోమతెరలను ఉపయోగించాలి. రోజు కొంతసేపు నడక, యోగా, శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.

భావ పుట్టక ముందే నీరు తొలగించాలి. వ్యాధి రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను తవ్వించాలి. పరిశుభ్రత కూడా దేశభక్తితో సమానమైన బాధ్యత. అందుకే మన ఇల్లు మాత్రమే కాకుండా మన వీధి, మన గ్రామం, మన పాఠశాలలు, మన కార్యాలయాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతవరకు మనం వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నపాటి జాగ్రత్తలు తెలుసుకున్నాం. శ్రోతలు చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత్ లహరి.

మెరుపు కళలు చిత్రం నుండి పాట విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తల తిరగడం, తలనొప్పి సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

0: శ్రోత వింటున్నారు ప్రభాత లహరి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిక కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు, అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ యువక్తిని ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్. సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్. ఫోన్ 233-444.
2: సంతానం లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక

0: మంచిగా ఉన్నది చెప్పాను కదా, అది రిజాల్వ్ అయిపోయింది అని ఇచ్చారు, అంటే డిసప్పియర్ అయిపోయింది. ఇప్పుడు మంచి ప్రాబ్లం లేనట్టేనా? లేదు
1: బేబీ హెల్దీగానే ఉంది కదా.
0: ఎస్ బేబీ హెల్దీగానే ఉంది. కొరాయిడ్ ప్లెక్సస్ ఏవైతే ముందు కనిపించినవి అవి డిసప్పియర్ అయిపోయినాయి అని ఇచ్చారు, రిజాల్వ్ అయిపోయింది.
1: మరి అంటే ఆ రిపోర్ట్లు అలా ఎందుకు వచ్చింది అంటారు?
0: యాక్చువల్లీ ఇవి సాఫ్ట్ మార్కర్స్ అంటాము భారతి. యాక్చువల్లీ ఇవి టిఫా స్కాన్ లో నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్తాను, ఒక బ్రెయినే కాదు, బ్రెయిన్ లో కానీ హార్ట్ లో కానీ కిడ్నీలో కానీ మెడ మీద ఒక్కొక్కసారి స్కిన్ థిక్కెన్ అవ్వటం కానీ, తర్వాత పేగు కొద్దిగా ఊరుపు అంటే కొంచెం మందంగా కనపడటం, ఎకోజెనిక్ బౌల్ అంటాం, ఈ 3 బ్లడ్ వెజల్స్ బదులు 2 బ్లడ్ వెజల్స్ సింగిల్ అంబలికల్ ఆర్టరీ అంటాం, ఇవన్నీ కూడా సాఫ్ట్ మార్కర్స్. ఇవి మనమేదో అంటే మేము సృష్టించింది కాదు, ఇది మామూలుగానే మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యూజువల్గా వీటిని కొన్ని సాఫ్ట్ మార్కర్స్, సాఫ్ట్ మార్కర్స్ అంటే కొంచెం ఇవి కనపడతాయి కానీ వీటి వల్ల ఇవి బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ లోపాలని, సాధ్యమైనంత వరకు వాటి వల్ల ప్రసవించిన తర్వాత బేబీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు మనం ఇబ్బంది పడాలి, ఇవి ఒక్కటికి 3-4 కలిపి ఉన్నట్లయితే అప్పుడు దీనికి సంబంధించేమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఏమైనా సిండ్రోమ్స్ ఏమన్నా ఉన్నాయా అనే దానికి మనము టెస్ట్ చేసుకోవటము, ఒక ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళటము, జెనెటిక్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటము జరుగుతుంది.
1: కాదు మేడం, మీరు 5th మంత్లో టిఫా స్కాన్ అన్నారు, ఆ స్కాన్లోనేమో అవి అలా వచ్చింది కదా, ప్రాబ్లం ఉండొచ్చేమో అని డౌట్గా అన్నారు కదా, మరి ఇప్పుడు 4 వీక్స్ తర్వాత తీస్తే నార్మల్ అంటున్నారు, మరి అదేదో టిఫా స్కాన్ ఇప్పుడే తీసుకుంటే సరిపోతుంది కదా, ముందు తీసుకుని అలా సరిగ్గా తెలియట్లేదు అని బాధపడడం, టెన్షన్ పడడం, అంటే కరెక్ట్గా అసలు ఏ టైంకి టిఫా స్కాన్ చేసుకోవాలంటారు?
0: యూజువల్గా టిఫా స్కాన్ అనేది భారతీయ ఎప్పుడైనా కూడా 18 నుంచి 22 వారాల వరకు తీసుకోవాలి. ఎందుకు అనంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల కిందట ఇంత టెక్నాలజీ లేదు, ఒక 20 సంవత్సరాల కిందట ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇన్ని స్కాన్స్ లేవు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బ్రెయిన్ మెదడు సరిగ్గా ఫామ్ అవ్వలేదు, వెన్నుపూస ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వెన్నుపూస ప్రాబ్లం అంటే మొత్తం ఊంపు ఉన్నది, కైఫోసిస్ అంటాం, అది మనకి ఇప్పుడు లేట్గా తెలిసింది అనుకో, 22 కాదు 24 వారాలకి తెలిసింది అనుకో, లేదు 27 వారాలకి తెలిసింది అనుకో, ఇది తొందరగా తెలిసే ప్రాబ్లమే కదా. మనం అది లేట్గా అయిపోయినట్టే లెక్క కదా. రెండవది, ఒకవేళ అది ప్రాబ్లము పుట్టిన తర్వాత కూడా బేబీకి ఇబ్బంది అన్నప్పుడు దాన్ని ఇక్కడతోనే ఆపాలనుకుంటాం కదా. మరి అప్పుడు పిండము లోపల నుంచే కదా వయసు, వారాలంటే ఏంటి, 1వ నెల 2వ నెల 3వ నెల 5వ నెల అంటే పిండం పెరుగుతుంది కదా. 22 వారాలంటే లెక్క ప్రకారంగా చూసుకుంటే మనకి 6వ నెల అన్నట్టే కదా, 5వ నెల ఎక్కడవుతుంది? 5వ నెల అంటే 20 వారాలే కదా, 24 వారాలు అంటే 6వ నెల కదా. మరి మనం 18 నుంచి 22 వారాల లోపల చూస్తామని చెప్తున్నాం. మరి ఇదే స్కాన్ మనం అప్పుడు చేయించకుండా 24 దాటి చేయించి ఉన్నట్లయితే 6 తర్వాత అప్పుడు పిండంని బయటికి వస్తే ప్రాబ్లం అవుతుందా బేబీ బాగాలేదు అని అప్పుడు తెలిస్తే అప్పుడు తీయటం కూడా ఇబ్బందే కదా భారతి.
2: అవును మేడం.
1: కానీ మేడం అంటే ఎవరైనా అంటే బేబీ బాగుండాలి అనుకుంటారు కదా,
0: రైట్, బేబీ బాగుండాలి అనుకుంటారు కానీ దాని కట్ ఆఫ్ లిమిట్ అనేది ఉంటుంది. మనకి ఈ 5వ నెల స్కాన్ అనేది 18 నుంచి 22 వారాల వరకే చేస్తారు.
1: నా రిపోర్ట్ ఇంకోసారి చూడండి మేడం, అంతా ఓకేనా? హెల్దీగా ఉన్నాడా?
0: హెల్దీగా ఉన్నది, మంచిగా ఉన్నది, బాగున్నది. ప్రాబ్లం తీసుకోవాలి,
1: ఇంకొక స్కాన్ అవసరం లేదంటారా?
0: ఇంకొక స్కాన్ అవసరం లేదని ఇప్పుడు చెప్పను. ఎందుకు అంటే మనం 5వ నెల స్కాన్ అయిపోయిన తర్వాత మనకి ఇక స్కానే అవసరం లేదని ముచ్చట అనుకోకూడదు. ఎందుకు అంటే కొన్ని మనకి తెలియవు, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి 7వ నెల అప్పుడు 8 వచ్చినప్పుడు కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఒకవేళ ఒక్కొక్కసారి

0: తీసుకున్నట్లయితే మనకి ట్రాకో ఈసోఫేజల్ ఫిస్టులా అంటాం. ఈ ట్రాకో ఈసోఫేజల్ ఫిస్టులా అంటే మనకి తినే నాళంకి ఊపిరి తీసుకునే
1: గుట్టము
0: యా ఈ రెండిటికి మనకి ఏర్పాటు కనెక్షన్ అనేది ఉంటుంది, ఒక ఫిస్టులా ఫామ్ అవుతుంది. అది 5వ నెల స్కాన్ లో కనపడదు మనకి. కంగారు పడకు భారతి, చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు అయిపోయింది కదా బేబీ, అంతా బాగుంది. ఎస్, బాగుంది భారతి. కాకపోతే ఇన్ జనరల్ గా చెప్తున్నాను నేను ఏంటి అంటే, ఇక్కడతో అయిపోయింది ఇంకా లేదు అంటానికి లేదు. కొన్ని కొన్ని ఇప్పుడు మెదడు చూసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనకి కొరాయిడ్ ప్లెక్సస్ సిస్టమ్ వచ్చింది, అది యూజువల్గా రిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది అనుకున్నాం, కరిగిపోయింది. కానీ వెంట్రుకలో మెదలి అంటాం, హైడ్రోసెఫలస్ అంటాం. అంటే ఇవి బ్రెయిన్లో ఉన్న వెంట్రుకల్స్లో నీరు పెరుగుతూనే ఉంటుంది. అవి మనకి ఈ 22 వారాలు 23 వారాలకి కనిపించకపోవచ్చు. నిజం. కొన్ని కొన్ని గుండె ప్రాబ్లమ్స్, అంటే కోయాక్టేషన్ ఆఫ్ అయోట్ అంటాము, గుండె వాపు అంటాము, ఇలాంటివి కొన్ని కొన్ని కనపడవు. అదే ఊపిరితిత్తులు చూసుకున్నాం అనుకోండి, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం కానీ, లేదా కంజెనిటల్ డయాఫ్రమటిక్ హెర్నియా, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయితే ఇది తెలుస్తుంది. కొన్ని కొన్నిసార్లు కూడా ఇది కూడా ఒక్కొక్కసారి బయటపడకపోవచ్చు. తర్వాత మాస్ ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో మనకి కణితల్లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అంటే కిడ్నీ వాపు కానీ, కిడ్నీ ఒకటి ఫంక్షన్ చేయకపోవడం కానీ, తర్వాత నెక్స్ట్ పేగులు మెలికి పడతాం కానీ, ఇలాంటివి మనకి బొక్కల ప్రాబ్లము, ఎముకల ప్రాబ్లము, ఇవి కొన్ని కొన్ని మనకి చాలా అంటే 22 వారాల లోపటే అన్ని తెలియవు భారతి. అందుకనే 5వ నెల స్కాన్ అయిన తర్వాత మళ్ళీ 28 వారాలకి స్కాన్ ఉంటుంది, అది ఫస్ట్ గ్రోత్ స్కాన్ అంటాం. ఎందుకు, యూజువల్గా మనం ఇప్పుడు సర్వసాధారణంగా బయట ప్రపంచంలో మనము దినచర్యలో ఈ క్లాస్కి ఇంత ఏజ్ ఉండాలి, ఈ హైట్కి ఇంత బరువు ఉండాలి అని ఎలా అనుకుంటామో, అలాగే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని వారాలకి ఇంత బరువు ఉండాలి అని ఉంటుంది. సో 28 వారాలకి 1.2 కిలోలు ఉండాలి బేబీ బరువు. అప్పుడు పొజిషన్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, రక్త సరఫరా ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఫస్ట్ గ్రోత్ స్కాన్ అన్నమాట. ఈ గ్రోత్ స్కాన్ అనేది ఎందుకు మొదలవుతుంది, మరి రోజు మనకి చెట్టు పెరుగుతుందా లేదా ఎలా చూసుకుంటాం మనం, కనబడుతుంది ఎలా కనబడుతుంది, మనకి ఫస్ట్ విత్తనం అయింది, 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత చిన్న మొలకొచ్చింది, తర్వాత చిన్నగా దానికి సరిపడా నీళ్లు సరిపడా వెళ్తురు ఉంటే
1: కొమ్మలు
0: పెరుగుతూ ఉంటుంది. అలాగే పిండము ప్రతి విజిట్ కి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు మామూలుగా హైట్ బట్టి స్కాన్ లో మనకి ఇన్ని వారాలకి ఇంత బరువు అనేది ఉంటుంది.
2: అయితే మేడం, ఈ ఈ పిండం పెరుగుదల అనేది జెనెటిక్ గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మదర్ పొట్టలో ఉంటుంది కదా బేబీ, అంటే మదర్ మీద డిపెండ్ అయి ఉంటుందా, అంటే ఫుడ్ విషయం కానీ?
0: ఖచ్చితంగా కదా. ఇప్పుడు సపోజ్ ఒక 4 ఫీట్లు హైట్ భార్య ఉన్నది, 4.8 భర్త ఉన్నాడు హైట్, వాళ్ళకి 6 ఫీట్లు బాబు ఉంటాడని మనం ఎలా చెప్తాం, బాబో పాపో కాదు కదా, అర్థమవుతుందా?
2: వాళ్ళ జెన్యున్ బట్టి
0: ఉంటుంది. బట్ హైట్ ఇండియన్ యావరేజ్, మన ఇండియాలో భారతదేశంలో అయితే యావరేజ్ హైట్ అనేది జస్ట్ 5 ఫీట్ 5'2" అమ్మాయిలది, అంతే కదా. కానీ ఇంకొకటి ఏంటి అంటే, ఇదే కాకుండా మనకి ఫుడ్ ఆహార విషయంలో కూడా ప్రాధాన్యత ఉంటుంది. మనం ప్రాపర్గా టైంకి తినకపోయినా, నిద్ర ప్రాపర్గా లేకపోయినా, ఒత్తిడికి లోనైనా, మనం ఏది మనము ఇబ్బంది పడుతూ ఉంటామో అది ఖచ్చితంగా బేబీ మీద ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. అందుకే కదా అభిమన్యుడు స్టోరీ అనేది, అది ఖచ్చితంగా నిజమైనది.
1: తల్లి కడుపులో ఉన్నప్పుడు,
0: తల్లి కడుపులో ఉన్నప్పుడే కదా ఆ యొక్క గురించి చక్కగా వినడం జరిగింది.
1: అవును మేడం,
0: అవునా కదా. అంటే జెనెటిక్ పరంగా అంటే బెల్ట్ హైట్ అనేది వాళ్ళ యొక్క వంశాన్ని బట్టి హైట్ ని బట్టి ఉంటుంది, కానీ పెరుగుదల గ్రోత్ అనేది మాత్రం ఖచ్చితంగా బీపీని చూసుకోవటం,

0: conflict in West Asia, which has disrupted shipping through the Strait of Hormuz. In sports, Indian weightlifter Maharajan Arumuga Pandian won the silver medal in the men's 65-kilogram category at the Asian Junior Weightlifting Championships in Tashkent, Uzbekistan. Maharajan produced a personal best total of 285 kgs, lifting 128 kilograms in the snatch and 157 kilograms in the clean and jerk. Vietnam's Huang Thach won the gold medal. In a bilingual live phone-in program, Public Speak, at 9:30 p.m. tonight, we will bring an insightful discussion on organ donation, breaking myths, saving lives, with Dr. Anil Kumar, Director, National Organ and Tissue Transplant Organization, and Dr. Rajesh Sinha, AIIMS, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-23-717117, 011-23-717106 from 9:30 p.m. onwards tonight. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. Prime Minister Modi meets India's Commonwealth Games medalists on their historic performances in Glasgow, urging them to continue inspiring the nation, is a front page headline in the Statesman and all the other dailies. Another headline in the same paper says, something major in the works as monsoon session enters last week. The Economic Times reports AI job market booming in India, engineering roles growing 51% every year. All the dailies have mentioned Ashmita Chaliha clinching maiden BWF World Tour title with Korea Masters crown. The Times of India with an inbox picture of the winner writes, first Indian to join the Super 300 Winners Club. The Hindu reports, Ladakh to lead independent India's first caste census. Chief Minister vows justice as protesters plan to march ahead to assembly today. Jharkhand government agrees to cancel three exams. Job panel members quit, writes the Indian Express. Parliamentary panel pitches integrated security grid for J&K's tourist spots as a headline in the Tribune. And finally, a report says, with 99.95% punctuality, Delhi Metro beats New York, Hong Kong, Paris, line setting a new benchmark amongst the most reliable in the world, states Hindustan Times. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges people to join Har Ghar Tiranga movement and hoist the tricolour at homes. India crosses 300 gigawatts of non-fossil fuel-based installed electricity generation capacity. Indian and US Navy's explosive ordnance disposal exercise to begin today at Southern Naval Command in Kochi. Russia proposes railway route to India to reduce dependence on strategically important maritime routes like Strait of Hormuz. And Maharajan Arumuga Pandian clinches silver medal in men's 65 kg category at Asian Junior Weightlifting Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: ఇప్పుడు సమయం 8:30. వినండి సన్ రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎం రాంభూపాల్ రెడ్డి గారు అందించే సలహాలు సూచనలు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్ సెల్ 8019999990.
5: ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ నుండి అనేక మంది డాక్టర్లు అనేక రకాల అంశాలపైన చక్కటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా తల తిరగడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, అట్లాగే ఎందుకు ఇలా జరుగుతుంది మొదలైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
6: నమస్కారం
5: డాక్టర్ గారు. జనరల్ గా మనం ఈ మధ్య చూసినట్లయితే తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, తల తిరిగి పడిపోయాడు అని చెప్తూ ఉంటారు. అసలు తల తిరుగుతుంది అనేటువంటిది ఎందుకు జరుగుతుంది, ఇది దేని లక్షణాలకు సూచికగా భావించవచ్చు?
6: నేను డాక్టర్ రాంభూపాల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సన్రైజ్ హాస్పిటల్. ఈరోజు మనము తల తిరగటం అది దేనివల్ల వస్తుంది, దానికి మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి, దేని విషయంలో ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. కామన్ గా ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం

0: ఏంటి అంటే, మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి తలాతింపుట అనే సమస్య వల్ల బాధపడి ఉంటాం. చాలా మందికి ఓపీలో కూడా తలనొప్పి తర్వాత అతి సాధారణంగా నరాల డాక్టర్స్ దగ్గరకు వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి, తలతింపడం. సో అసలు తలతింపడం అనేది ఏంటి, దాన్ని అంటే ఏ సింప్టమ్స్తో పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు, ప్లస్ అది రావడానికి కారణం ఏంటి, దాని గురించి ఉన్న అపోహలు, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకుంటాం. ఈరోజు తల తిరగటం అంటే ఇంగ్లీష్లో దాన్ని వర్టిగో అంటారు, తింపినట్టు అనిపించే సెన్సేషన్ని వర్టిగో అంటారు. దీనికి పలు రూపాల్లో పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో కామన్గా మన దగ్గరికి వచ్చేది ఏంటంటే, సార్ చక్కెర వస్తుంది అని చెప్తా ఉంటారు. సో దాంట్లో కూడా నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తిరిగినట్టు అనిపిస్తుంది అని కొంతమంది, లేదు నా తల మొత్తం ప్రపంచం, నా చుట్టూ ఉన్న ప్రపంచం తిరగకపోయినా నా తల అందులో తిరుగుతూ ఉంది అని కొంతమంది దాన్ని చక్కెర అంటారు. ఇంకొంతమంది ఏంటంటే, నడుస్తున్నప్పుడు తూలి పడిపోతున్నట్టు, ఒక సైడ్కి ఒరిగినట్టు అనిపించడాన్ని చక్కెర వస్తుంది అంటారు. ఇంకొంతమంది తల తేలిక అయిపోయినట్టు, బ్లాంక్ అయిపోయినట్టు, బ్లాక్అవుట్స్ అంటారు. అంటే చుట్టూ ఉన్న పాపం చీకటి అయిపోయినట్టు అనిపించేదాన్ని కూడా కొంతమంది తల తిరగటం అనే రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇందులో నేను చెప్పినట్టు నడుస్తుంటే తూలినట్టు ఒక సైడ్కి అనిపోవడం అనేది కామన్గా అది అటాక్సియా అంటారు ఇంగ్లీష్లో. దానికి నరాలు కానీ మెదడులో కానీ ఏమైనా సమస్య ఉంటే ఆ తూలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి తల తేలిగ్గా అనిపించడం, పడిపోయినట్టు అనిపించడం, ఇవి నార్మల్గా చాలా మందికి చూస్తుంటాం. షుగర్ పేషెంట్స్లో షుగర్ తగ్గిపోయినప్పుడు, లేదంటే బీపీ పేషెంట్స్లో బీపీ ఎక్కువ కానీ తక్కువ కానీ అయినప్పుడు, వాటర్ తక్కువ తాగినప్పుడు, డిహైడ్రేషన్ వల్ల ఈ తల తేలిక అనిపించి పడిపోయినట్టు అనిపించే సెన్సేషన్ ఉంటుంది. ఇవి అంత ఎక్కువగా మనకి ప్రజెంట్ కావు, ప్లస్ అవి వచ్చిన పేషెంట్స్ ఇమీడియట్గా రికగ్నైజ్ చేసేస్తారు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి ఆల్రెడీ అలవాటైపోయి ఉంటుంది, వాళ్ళకి షుగర్ తగ్గిపోతే తల తిరగడం అని ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది, చెమటలు వచ్చేసినట్టు అట్లా అనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు దాన్ని కనుక్కోగలుగుతారు. ఈ మొదట్లో చెప్పినట్టు ఈ నా చుట్టూ ఉన్న ప్రపంచం తిరిగిపోతుంది, నా తల తిరిగిపోతుంది అనే దాన్ని ముఖ్యంగా వర్టిగో అంటారు. ఈరోజు దాని గురించి మనం ముఖ్యంగా చర్చిద్దాం.
1: సరే, బాగా చెప్పారు మీరు. అంటే మీరు అన్నట్టు బీపీ పేషెంట్లలో ఇది ప్రజెంట్ అవుతుంది, అట్లాగే షుగర్ పేషెంట్లలో ప్రజెంట్ అవుతుంది, అట్లాగే మీరు అన్నట్టు ఈ తలలో ఉన్నటువంటి నరాలలో కూడా ఇది ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు వర్తిగా అంటున్నారు. సరే, దీని గురించి ఇంకొంచెం తెలియజేయండి మా శ్రోతలకి.
0: ఈరోజు ఈ తల తిరగటం నరాలకు సంబంధించి స్పెషల్గా ఆ భాగం గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ఈ వర్టిగో అన్న ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే వర్టిగో అంటారో, దీనికి మూలంగా అంటే క్లాసిఫై చేయాలి అంటే రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి పెరిఫెరల్ వర్టిగో అంటారు, ఇంకొకటి సెంట్రల్ వర్టిగో అంటారు. సెంట్రల్ వర్టిగో అంటే మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల వచ్చే తల తిరగడాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇది చాలా హానికరమైనది, ప్లస్ దీనికి ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వకపోతే కొన్నిసార్లు ప్రాణం మీద కూడా రావచ్చు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటి అంటే, చాలా మందిలో వచ్చే తల తిరగడం పెరిఫెరల్ వర్టిగోనే ఉంటుంది. సెంట్రల్ వర్టిగో అనేది చాలా రేర్. సో దాన్ని కనుక్కోవడం కూడా కొద్దిగా సులభమే. ఈ పెరిఫెరల్ వర్టిగో అనేది చాలా కామన్గా మనకి పేషెంట్లు వస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కువగా భయపెట్టేది కూడా పెరిఫెరల్ వర్టిగో. చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే, నేను నిలబడలేనేమో, పడిపోతానేమో అన్నంత సివియర్గా వచ్చేది పెరిఫెరల్ వర్టిగో. గుడ్ న్యూస్ ఏంటంటే అది ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ పెరిఫెరల్ వర్టిగో అంటే ఏదైతే బ్రెయిన్కి సంబంధం లేకుండా వచ్చే వర్టిగో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కామన్గా ఈ తల తిరిగే సమస్య దేనివల్ల వస్తుంది అంటే, ఇన్నర్ ఇయర్ అంటే చెవికి మూడు భాగాలు ఉంటాయి, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఈ ఇన్నర్ ఇయర్లో సాల్ట్ రూపం అంటే మన ఉప్పు లాగా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, ఓటోలిత్స్ అంటారు. వీటి పని ఏంటి అంటే, మనం వంగినప్పుడు అంటే కూర్చొని లేచినప్పుడు, బెడ్లో అటు ఇటు తిరిగినప్పుడు మన మూమెంట్ని పసిగట్టి మనిషిని బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా, పడిపోకుండా కాపాడడం వీటి పని. సో ఇవి ఏ కారణం చేతైనా వాటి పని అవి చేయకపోయినప్పుడు బాడీ ఆ బ్యాలెన్స్ చేసే మెకానిజాన్ని కోల్పోవడం వల్ల తల తిరగడం అనేది జరుగుతుంది.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: దీనికి చెవులు ఒకటే కాకుండా అంటే ఈ బ్యాలెన్స్ సిస్టమ్ లో మన చెవులు, మన కళ్ళు, మన చిన్న మెదడు, ఇవి కాకుండా కండరాలు మరియు నరాలు ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే బ్యాలెన్స్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. తల తిరగడం అనేది మనం తిరిగినప్పుడు, వండినప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తల తిరగకుండా ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే మనిషి బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఉంటారు. వీటిలో ఏ ఒక్కటి ప్రాబ్లం వచ్చినా కూడా తల తిరగడం అనేది జరగవచ్చు. అతి సాధారణంగా మనం చూసే కేసెస్ ఏంటంటే చెవి లోపలి భాగం, ఇన్నర్ ఇయర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వర్టిగో వస్తుంటది. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో బినైన్ పారాక్సిస్మల్ పొజిషన్

0: కన్వెన్షనల్ వర్టిగో బీపీపీవి అంటారు. పేరు చాలా పెద్దది కానీ ట్రీట్మెంట్ చాలా సింపుల్, చాలా సాధారణంగా వచ్చేది ఇదే. భయపడాల్సిన సమస్య లేదు, టాబ్లెట్స్ కూడా అవసరం లేకుండా దీన్ని మనం నివారించుకోవచ్చు. మంచి విషయం, గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచంలో 75 మందికి వచ్చే తల విరగడం కారణం ఇదే. దీనికి మందులు లేకుండా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చెవికి సంబంధించిన వేరే కారణాల్లో వెస్టిబులర్ న్యూరైటిస్ అంటారు, అంటే చెవి లోపల వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, కొంతమంది చాలా మందికి జలుబైనప్పుడు కూడా ఆ తల తిరగడం జరుగుతూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెవి లోపల ఈ తల తిరగడం అనేది జరగవచ్చు. ఇంకోటి చెవికి సంబంధించిన కారణం మీనియర్స్ డిసీజ్ అంటారు, వీటిలో వినికిడి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. దీంతో పాటు చెవిలో రింగింగ్ సౌండ్ అంటే లోపల గంట కొట్టినట్టు వినిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది కామన్గా అంటే పెరిఫెరల్ వెర్టిగోకి సంబంధించిన కాజెస్. సో ఇవి కాకుండా మైగ్రేన్కి సంబంధించిన పేషెంట్స్ లో కూడా తలనొప్పితో పాటు వాళ్ళకి తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అతి సాధారణంగా మనం చూసేది, దీన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కాకుండా సెంట్రల్ వెర్టిగో అంటే బ్రెయిన్ కి మెదడుకి లోపల ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, లేదంటే మెదడులో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ, సో వాటి వల్ల వచ్చేదాన్ని సెంట్రల్ వెర్టిగో అంటారు. ఇది మాత్రం చాలా జాగ్రత్త పడాలి, వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
1: ఇప్పటి వరకు తల తిరగడానికి కారణాలు తెలుసుకున్నాం, మరి అపోహలు ఏంటి డాక్టర్ గారు?
0: అంటే చాలా మంది కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల లేదంటే నిర్లక్ష్యం వల్ల ఈ తల దింపేదాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. పేషెంట్ కి ప్రాణం మీదకి వచ్చే అంత సీరియస్ అవ్వడమే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా చాలా ఖర్చు పెడతా ఉంటారు. సో వాటి గురించి ఉన్న అపోహలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఈరోజు తినలేదు, లేదు నాకు రక్తం తక్కువ ఉంటది, నేను జర్నీ చేసినప్పుడు నేను తినకపోవడం వల్ల నాకు తల విరుగుతా ఉంది అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని వాళ్ళకి వాళ్ళు డయాగ్నోస్ చేసుకుని దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సో దీన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్లా అనిపించినప్పుడు కొన్నిసార్లు నేను అన్నట్టు అది సెంట్రల్ వెర్టిగో అయి ఉంటే కనుక తర్వాత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు. సో అంటే ప్రతి తల తిరగటాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సరే బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ తగ్గినప్పుడు అది రావడం నార్మలే, కానీ షుగర్ లెవెల్స్ అడెక్వేట్ గా ఉన్నా బీపీ నార్మల్ గా వస్తున్నా కూడా తల తింపుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏదో వీక్నెస్ అనో, జ్వరం వల్ల వచ్చిందనో, రక్తం తక్కువ ఉందనో వల్ల వచ్చిందనో అనుకోకుండా, సమస్య చిన్నదైనా పెద్దదైనా అది ఎందుకు వచ్చిందో డయాగ్నోస్ చేసుకోవాలి. పెరిఫెరల్ వర్టిగోనా సెంట్రల్ వర్టిగోనా, దానికి టెస్టులు కూడా అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని ఓపీలోనే పరీక్షలు చేస్తారు, కూర్చోబెట్టి, నించోబెట్టి, పడుకోబెట్టి టెస్టులు చేస్తారు. 75% పేషెంట్స్ కి టెస్ట్ లేకుండానే డయాగ్నోస్ అయిపోతుంది, దానికి ఏం చేయాలో చెప్తారు.
1: అంటే ఎలాంటి ఎక్స్రేలు ఎలాంటి
0: అవసరం లేకుండా
1: చెప్పొచ్చు,
0: డయాగ్నోస్ చేయొచ్చు, ఓపీలో మనం పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి చెప్పొచ్చు. ఇంకో రెండో అపోహ ఏంటంటే ముసలి వాళ్ళలోనే వస్తుంది, చిన్నప్పుడు నాకు రాదు, ఈ వయసులో నాకేం ప్రాబ్లం ఉంటుంది, నేను యాక్టివ్ ఉన్నాను అని చాలా మంది పొరపడుతుంటారు. 3 సంవత్సరాల పిల్లల నుండి 100 సంవత్సరాల మనుషుల వరకు ఏ వయసులో అయినా కూడా ఈ వెర్టిగో అనేది రావచ్చు. సో చిన్నప్పుడు తల తిరిగితే అది నార్మల్, ఈ ఏజ్ లో నాకేముంటది అనుకోవడం తప్పు. సో ఏ ఏజ్ లో అయినా కూడా స్ట్రోక్స్ ఈ కాలంలో చాలా కామన్ గా వింటున్నాము. ఏ ఏజ్ లో కూడా చెవి ఇన్ఫెక్షన్స్ కానీ మీనస్ డిసీజ్ అనేవి చాలా వస్తున్నాయి. సో వాటిని వయసుకి దానికి అంటగట్టేసి చూడకుండా వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో అపోహ ఏంటంటే ఒకసారి వచ్చి తగ్గిపోయింది, ఆ రోజు నేను తినలేదు కాబట్టి వచ్చింది అనుకుంటా, లేదు 3 రోజు ఇంకోసారి సేమ్ దాని తర్వాత 3 రోజు మళ్ళీ వచ్చింది, ఇది రికరెంట్ వర్టిగో అంటారు. వీటి విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్నిసార్లు బ్రెయిన్ కి రక్తం సరఫరా తగ్గిపోయి క్లాట్స్ ఫామ్ అయ్యే ముందు వార్నింగ్ సింప్టమ్స్ లాగా వస్తా ఉంటాయి. ఇవి పోస్టీరియర్ సర్క్యులేషన్ టీఐఎస్ అంటారు. సో రికరెంట్ వర్టిగోస్ అంటే ఒకసారి వచ్చింది మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చింది అంటే ఇటువంటి విషయంలో 80% నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకో అపోహ ఏంటంటే కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైంలో నేను ఇంకా బతకలేమో, నేను నిలబడలేనేమో, పడిపోతానేమో, అంత సివియర్ గా వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ లేదేమో అనుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను ఎంతమంది డాక్టర్ని కలుస్తున్నా నాకు ఈ సమస్య తగ్గట్లేదు, ఇంకా అంటాం టాబ్లెట్స్ తినాలేమో అనుకుంటా ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు ఓన్లీ టాబ్లెట్స్ తింటే కొన్ని వెర్టిగోస్ అంటే కొన్ని తల తిరగడం తగ్గదు, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు కంప్లీట్ గా రిలీఫ్ ఉంటది. ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటే రిలీఫ్ అనేది 100% కొన్ని వెర్టిగోలో ఉండకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వెర్టిగోస్ కి టాబ్లెట్స్ అవసరం లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ మీదనే తగ్గిపోతుంది. మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. ఇంకొక అపోహ ఏంటంటే తల తీప కానీ మెడికల్ షాప్ కి వెళ్ళి నాకు తల తిరుగుతుంది ఒక టాబ్లెట్ ఇవ్వండి, వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో అది ఎంత డోస్ లో వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనే ఐడియా లేకపోతే ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. గుడ్డిగా టాబ్లెట్స్ తీసుకుని వాడడం కూడా మంచిది కాదు.
1: చాలా బాగా చెప్పారు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: ఇప్పుడు ఈ సింప్టమ్స్ కనబడేటువంటి వాళ్ళు డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
0: చాలా మంచి ప్రశ్న. సో అందరూ అనుకుంటా ఉంటారు, ఈ రోజు ఒక్కసారి అయింది కదా దీని కలవాలా, ఒకసారి వచ్చి తగ్గిపోయింది దీని కలవాలా అని. ఎప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అందులో మొట్టమొదటిది తల తిరగడంతో పాటు విపరీతమైన తలనొప్పి ఉండడం. సో అది అంటే దానికి కారణం వేరే ఏదైనా ఉండొచ్చు, అంటే ఇది నార్మల్ తల తిరగడం కాదు. రెండో కారణం ఈ తల దింపడంతో పాటు కంటి చూపు తగ్గడం, ఒక ఆబ్జెక్ట్ డబుల్ గా కనిపించడం. సో ఇది కూడా కొంచెం డేంజర్ సింప్టమే. ఇంకోటి ఈ తల తిరగడంతో పాటు ఒక కాలు కానీ, ఒక చెయ్యి కానీ, ఒక ఫేస్ కానీ వీక్ అనిపించినప్పుడు, అంటే లైట్ గా పారాలసిస్ సింప్టమ్స్ తో పాటు ఇట్లా తల తిరిగినప్పుడు కూడా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి. ఇది కాకుండా నార్మల్ గా ఒక నిమిషం ఉండి తగ్గిపోయే తల దింపడం అనేది అంత సీరియస్ కాదు. గంటలు గంటలు పర్సిస్టెంట్ గా ఉండడం, అస్సలు తగ్గట్లేదు అనే తల తిరగడం వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇది కాకుండా మాట తడబడడం కానీ, వినడానికి ఇబ్బంది అవ్వడం కానీ ఈ సింటమ్స్ తో పాటు తల తిప్పినప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ ని కలవాలి. ఇది కాకుండా నేను చెప్పినట్టు చెవిలో ఏదైనా సౌండ్ వినిపించడం, వినికిడి తగ్గి తల తిప్పడం ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేదంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో అయినా తల తిప్పినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా చూసుకోవాలి. అది కాకుండా బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ లో తల తిరిగింది అంటే ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు అది సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, మరి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా?
0: ట్రీట్మెంట్ ఇందాక మనం చెప్పినట్టు 70% మెడిసిన్స్ అవసరం లేకుండానే మనం కంట్రోల్ చేయొచ్చు. దానికి ఎక్సర్సైజ్ ఉంటాయి, బ్యాలెన్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్, ఎప్లీస్ మెనోవర్ అంటారు. అంటే డాక్టర్ అది ఓపీలో చూసిన తర్వాత పెరిఫరల్ వట్టి కొన, సెంట్రల్ వట్టి కొన, బీపీ పీవెన్ అని చూసిన తర్వాత మీకు టాబ్లెట్స్ అవసరమా లేదా, ఎక్సర్సైజ్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ ఒక వారం పాటు కంటిన్యూ గా చేస్తే సమస్య టాబ్లెట్స్ లేకుండానే తీరిపోతుంది. కొంతమందికి నిలబడలేని వాళ్ళకి, బెడ్ మీద నుండి కూడా కొన్నిసార్లు లేవలేరు, అట్లాంటి వాళ్ళకి మనం టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తాం. తప్ప టాబ్లెట్ పర్మనెంట్ క్యూర్ అనేది కాదు. ఇందాక చెప్పినట్టు టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడితే పార్కిన్సన్ సింప్టమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కాకుండా పెరిఫరల్ వర్టిగో కాకుండా సెంట్రల్ వర్టిగోలో ట్రీట్మెంట్ ఏంటంటే, డాక్టర్కి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తారు. అందులో బ్రెయిన్ లో క్లాట్స్ ఉంటే దాని వల్ల సింప్టమ్స్ వస్తూ ఉంటే ఆ క్లాట్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 70% తలదింపడం అనేది ప్రమాదకరమనే కాదు, 70% తలదిరగడానికి టాబ్లెట్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి సమస్య తలదింపడానికి సంబంధించిన వచ్చినా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి పెరిఫరల్లా సెంటర్లా చూసుకుని టాబ్లెట్స్ అవసరమా కాదా అని తీసుకుంటే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా తలదిరగడం గురించి, దానిలో వచ్చేటువంటి సమస్యలు, ముఖ్యంగా మీరు అన్నట్టు 70% అందులో మామూలుయే, కానీ దేన్ని కూడా మనం అంత ఈజీగా తీసుకోవద్దు అనే విషయాన్ని చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: శ్రోతలు, ఇంతవరకు సన్రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రామ్గోపాల్ రెడ్డి గారు తెలియజేసిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు పనిచేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. ఆకాశవాణి సమయం 8:45. ఇప్పుడు విందాం సినీ సరాగాల కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి హరిహరన్ తల్లి పాడిన ఈ పాట ఆవారా సినిమా కోసం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 13వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలితకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: సినీరంజని కార్యక్రమంలో చివరిగా వినండి కార్తీక్ పాడిన ఈ పాట జర్నీ సినిమా నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9:30 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ట్యూన్ చేసి హృదయ రాగాల కోసం రేడియో సెట్స్ దగ్గర వెయిట్ చేస్తున్న ఎఫ్ఎం శ్రోత మహాశైలకు స్వాగతం, శుభ స్వాగతం. మీకు నచ్చిన పాటలు వినడానికి 8462245066 నంబర్కు పాట వివరాలు, మీ వివరాలు టైప్ చేసి పంపివ్వండి. మీరు కోరిన పాటను తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాం. వింటూనే ఉండండి ఈ ఉదయం 10 గంటల వరకు మీ రేడియో నిస్తంతో.

హృదయ రాగాలు కార్యక్రమంలో ఫస్ట్ రిక్వెస్ట్ నిజామాబాద్ నాగరం నుండి రామగిరి శ్రీకాంత్, గౌతమి, ధనుష, ఇంకా ఎడపల్లి మండలం జాంకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోము, సాయి మీరందరూ కోరుతున్న పాట

చలమహిం రంగా చిత్రం నుండి పాట విన్నారు. హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, మాకోసం షూ సూర్యవంశం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, ద్రుపదబాయి, అరవింద్, శ్రీజ, శ్యామ్, శృతి, స్నేహ, వినయ్, ప్రీతి, కృతిక, రిత్విక్, శివాంశ్.

0: సాయంత్రంలో చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రీమంజనాథ చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, విజయ్ కుమార్, అరుణ, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. వినేద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

శ్రోతలు వినిచేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూసోన్ ఏఆర్ మొబైల్ యాప్ కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్ట్, నిజామాబాద్ ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీ నుండి ఆకాష్ శర్మ, అభిలాష్ శర్మ, అరుణ, చంద్రశేఖర్ శర్మ వీరంతా కోరుతున్న పాట శంకరాభరణం చిత్రం నుండి శంకర నాద శరీరాపర అనేటువంటి భక్తి గీతాన్ని తప్పకుండా వినేద్దాం. మీరు కోరిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గలం వెంట.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. ఈ రోజు ఉదయం 7:50 వినిపించిన వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో విషయాలు చక్కగా వివరించారు వ్యాఖ్యాత గారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామంటూ మెసేజ్ చేశారు. మరి కార్యక్రమాలను వింటూ మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు మీకు కూడా మా తరఫున ధన్యవాదాలండి. అలాగే మీరందరూ కూడా కార్యక్రమాలను వింటూ మీ అందరి అభిప్రాయాలను కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు మా కోసం ఇద్దరు అసాధ్యుల చిత్రం నుండి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎంజిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి రిక్వెస్ట్ పంపారు. తప్పకుండా మీకోసం వచ్చిస్తుంది మీరు కోరిన ఈ పాట.

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీగీతాలు. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఒక్కడో చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం అల్గాపుర గ్రామం నుండి పూర్ణచంద్ర, తేజస్వి, చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఇంకా నిజామాబాద్ డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ, తిరుమల, వర్షిణి కూడా రిక్వెస్ట్ పంపారు. మరి మీ అందరి కోసం వినేద్దాం ఒక్కడో చిత్రం నుండి శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాటను.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బిందుసారా చిత్రం నుండి. పాట కోసం రిక్వెస్ట్ పంపిన శ్రోతలు నిజామాబాద్ దుబ్బా విద్యానగర్ కాలనీ నుండి, వేముల నరసింహరావు గోదావరి. ఇంకా మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపారు సౌదీ అరేబియా నుండి మిద్దె నవీన్, హవీష, నరసింహులు, గోదావరి. శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్లు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు కామారెడ్డి జిల్లా భగవంపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, రాజు, జానకి, జయాంశ్, ఆర్యన్, వీరంతా రిక్వెస్ట్ చేసినటువంటి పాట కళ్యాణి వీణ చిత్రం నుండి. పాటను వినేద్దాం మీ అందరి కోసం.

0: కార్యక్రమంలో చిన్న విరామం. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
2: తాతయ్య, ఇది ఏ మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ముఖాన్ మతిమల
4: హై బాల్,
2: గజ్జా బబ్బల
4: హై బాల్,
2: మూడుగల కామర
4: హై బాల్,
2: వరద పుల్ల
4: హై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: విరామం అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం.

హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట తీన్ మార్ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ నుండి ఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ.

హేమచంద్ర శ్రీవాదిని పాడిన పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ నిర్మల్ జిల్లా తానూరు మండలం నుండి రమేష్, శంకర్, సులోచన, రవి, యోగేష్, ఇంకా ఇదే చిత్రం నుండి మా కోసం కూడా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ పులం నుండి మహ్మద్ వహీద్ రుమాని, జమీర్ ఫాసీ, జునీద్ జుబేర్ ముక్రమ్, మోమన్ ఫర్ఖాన్, జాకిర్ ఫాజిల్ వీరంతా కోరుతున్న పాట సీమ చిత్రం నుండి హరిహరన్ బృందం పాడింది.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ జగిత్యాల జిల్లా వెల్లుల నుండి జాప భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంగ్ బండి శివాజీ చంద్రకళ జోగ నర్సయ్య పద్మ ఆనంద్ సరోజిని శ్రేణిక వీరంతా కోరుతున్న ఈ పాట ఆయుధం చిత్రం నుండి

ఉదయ రాగాలు కార్యక్రమంలో చివరి రిక్వెస్ట్. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పుచ్చిర గ్రామం నుండి కొట్టూరు లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్. ఇంకా ఇదే పాటలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ శ్రోతలు గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోని శంకరయ్య, సత్యనారాయణ, కోలేటి సుధాకర్ వార్ల కోసం వినిపించేస్తున్నాం. గౌరవ ద్వీపం చిత్రం నుండి ఈ పాటను.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కొనసాగుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల జలాశయానికి వరద తగ్గడంతో శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిన్న సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు, నీటి నిల్వ 181.05 టీఎంసీలకు చేరింది. మణిపూర్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రతను చాటుతూ 17 ఆగస్టు వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రతి ఒక్కరూ మొదట భారతీయులుగా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ నాగాలాండ్ విభాగం నేడు కోహిమాలో 2-చక్ర వాహన హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించింది. కోహిమాలోని ఎకోపార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని నాగాలాండ్ ఉన్నత విద్య పర్యాటక శాఖ మంత్రి టెంజన్ ఇమ్నా అలాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2,230

విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 23 సెకండ్లైంది.

ఓ సినిమాలోని పాట పదే పదే వింటున్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్ అయి ఉండొచ్చు కదా. అది ఆ పాత మధురమైన ఉండొచ్చు, లేదు రెట్రో పాటలు ఉండొచ్చు, లేదు వెరీ ఫ్రెష్ మూవీ అయినా ఉండొచ్చు, అవునా? మరి అటువంటి పాటలు వినాలి అంటే వివేద్భారతిని ట్యూన్ చేసుకుని ఉంచాలి. మరి 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్లోని ఎవర్ గ్రీన్ హిట్స్ మంచి పాటలు వినేద్దాం. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

దేవరాజన్ నుంచి మెసేజ్ చేశారు విశ్వం, ఐశ్వర్య, చంద్రం, వేదవతి, రమణ, జ్యోతి, అలాగే చారి, నాగరాజు, మానస, రాహుల్, లక్ష్మణ్ కు పాట వినిపించండి, ఫేవరెట్ సాంగ్ కావాలి, హిట్ సాంగ్ కావాలి అంటూ హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యాకారి సత్యనారాయణ, ఇంద్రవేణి, విఘ్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, అలాగే నందిపేట్ మండలం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, అలాగే బొడ్డు తులసిదాస్, సునీత, మేఘన, యశ్వంత్, నవీపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా నుండి. తప్పకుండా అందరి కోసం వచ్చేస్తుంది ముకుందా చిత్రం నుండి చిత్రాలపించిన ఈ గీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఇవాళ చాలా మందికి నిన్న బోనాల పండగ కాబట్టి ఇవాళ ఆప్షనల్ హాలిడేగా చాలా మందికి ఇచ్చారు. సో లాంగ్ వీకెండ్ సాటర్డే అయిపోయాక సండే మండే రెండు రోజులు కాబట్టి ఏదైనా హ్యాపీగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ మండే రోజు కూడా, యాక్చువల్గా మండే అంటే మనకు చాలా రష్ డే అవునా, బట్ స్టిల్ ఈ మండే మాత్రం కొంచెం లీదర్గా హాలిడే ఉంది కాబట్టి ఎస్టర్డే ఉన్న హాలిడే మూమెంట్, ఫెస్టివల్ మూమెంట్ని అలాగే క్యారీ చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం పాట కూడా ప్లే చేయండి అంటూ మాధురి ఆంజనేయులు బోధాన్ పోచంపల్లి నుండి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సాయిమన్విత, గీతానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే రామయ్య, కార్తీక్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రశ్రీ, ఏదైనా మంచి పాట వినిపించండి బోనాల పండుగ సందర్భంగా అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యస్న త్రివేది ఎస్ అందరి కోసం వచ్చేస్తుంది స్మార్ట్ శంకర్ మూవీ నుండి రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజ్ ఆలపించిన గీతం, కాతర్ల తామరచన, మణిశర్మ సంగీతం.

0: Kirak, Bonal, Bonal, Bonal.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: 10:17 దాటి 25 సెకండ్లైంది వివిధ భారతి స్టూడియోస్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి పాటను ఒకటి వినాలనుకుంటున్నాం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, అలాగే గట్ల వెంకటేష్, స్వరూప, అశ్వేత్, మణిదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమల్పూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. అలాగే షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, అలాగే నర్సల్లాబాద్ మైలారం నుండి రతన్, లావణ్య, నక్షయ్, మహోన్నత్, అందరి కోసం వచ్చేస్తుంది. సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాడిన ఈ పాట అనంత శ్రీరామ్ గేయ రచన, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: ഇതേ പാട്ടിന് സൗദി അറേബ്യ നുണ്ടി നവീന് കുമാർ ഗാർ കോസം അലാഗേ ഭൂദാൻ പോചംപല്ലി ശ്രോതലു ఎలగందుల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మబాయి వీళ్ళందరి కోసం కూడా ఆ పాట వినిపించడం జరిగింది.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, అలాగే లిల్లీ, రోజ్, ఆశా, ఉషా, నిర్మల, అవని, షైనీ, మంజుల, జ్యోత్స్న, కిరణ్, టిపు, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అలాగే ఫులాం నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమ్మాని, మొహమ్మద్ జమీర్, ఫసీజ్, జునీద్ జుమీర్, ముఖ్రామ్ నొమాన్, జకీర్ ఫజిల్, ఇంకా వాళ్ల స్నేహ బృందం కోసం, అలాగే భారతి, విమల, నిషాంత్, మోక్షిత, రాజు, కరుణాకర్, ఎక్కడి నుంచి అనేది మెసేజ్ చేయలేదు, అలాగే మా కోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ శివ, సుగుణ, కృష్ణ, రాధిక, వెంకట్, సృజన, తేజ, చందన్, వినోద్, నీరజ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వచ్చేస్తుంది పుష్ప 2 మూవీ నుండి శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట. చంద్రబోస్ కే రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

मनोजनरंजनी। పది గంటల 30 నిమిషాలు దాటి 5 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, అలాగే శ్రీరామ్ హనుమాన్లు నిజామాబాద్ జిల్లా నుండి, ఇంకా సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, అలాగే హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్, సుప్రియ, ఇంకా పవన్, ప్రకాష్, పిటు, శ్వేత, శ్లోక, దీపిక, స్రవంతి, బుజ్జాయ్, హరిణి, కౌశిక్, కేసరం విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు, అందరి కోసం వచ్చేస్తుంది ఆచార్య మూవీ నుండి హారిక నారాయణ్ సాహితీ చాగంటి పాడిన పాట, రామజోగేశ్వరి గారి రచన, మణిశర్మ సంగీతం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వరలక్ష్మి వైష్ణవి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య అలాగే బేగంపేట్ ఎయిర్పోర్ట్ శ్రోతలు విష్ణు యాదవ్ అలాగే ఇంకా చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప మంచిర్యాల నుండి అలాగే భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ ఇంకా వలగొండ మండలం గొల్లేపల్లి గ్రామం శ్రోతలు ఇదునూరి లక్ష్మయ్య జంగమ్మ వినోద్ కుమార్ నిహారిక తేజశ్రీ తనుజశ్రీ హరిదీక్షిత్ అందరి కోసం వచ్చేస్తుంది కాంతార మూవీ నుండి హరిచరణ్ చిన్మయి శ్రీపాద పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో స్థిరాస్తుల బదిలీ సమస్యలు, పరిష్కారాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆదిలాబాద్ నుంచి హర్షిని మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. అలాగే నరసింహారావు విద్యానగర్ నిజామాబాద్ నుంచి కూడా ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, ఇంకా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నుండి ప్రదీప్, కల్పన, సహస్ర, సంజీవ, రాజేశ్వరి, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ నుండి మల్లేశం, సాంబయ్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, అలాగే స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ శ్రోతల కోసం, ఇంకా నిజామాబాద్ జిల్లా నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. గీత గోవిందం చిత్రం కోసం శ్రీ శ్రీరామ్ పాడిన మాట శ్రీమణి రచన, గోపి సుందర్ సంగీతం.

10:48 దాటి 50 సెకండ్లు అయింది వివిధ భారతి స్టూడియోలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట వినాలనుంది అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, త్రివేది, అలాగే ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, వీరు ధర్మవరం పార్థసారథి నగర్ శ్రోతలు. ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అలాగే యాదగిరి యశోద జన్గాం జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా పాటను వినిపించండి, మా పేర్లను చదవండి అంటూ. ఫిరాజీగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, అందరి కోసం వచ్చేస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన ఈ వండర్ఫుల్ సాంగ్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మరి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో బోర్డన్ని కబుర్లు పంచుకోవడానికి మా నెక్స్ట్ ఆర్జర్ రెడీగా ఉన్నారు. నువ్వు మైక్ చేసే మ్యూట్ అయిపో, నాకు మైక్ కావాలి అంటూ రెడీగా ఉన్నారు మా నెక్స్ట్ ఆర్జర్. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా మా శ్రోతలు అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది పాట. గేమ్ చేంజర్ మూవీ నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యంలో.

కమ్మని పాటలు వస్తూనే ఉంటాయి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటునందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సంస్థాగత యంత్రాంగ బలోపేతం, ప్రక్రియల క్రమబద్ధీకరణ, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైల్ లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నోలిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలీవియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:04 దాటి 22 సెకండ్లు. మరి కాసేపట్లో గుర్తుకొస్తుంటాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆనాటి సినీ విశేషాలు, దర్శకులు, గాయకులు, ఇలా ఒకరోజు ఒక్కో సెగ్మెంట్కి సంబంధించి బోలెడని విశేషాలు మనం మాట్లాడుకుంటాం, మంచి మంచి పాటలు వింటూ ఉంటాం కదా. మరి ఇవాళ అంటే ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో అలనాటి మేటి నటి గురించి, తను నటించిన సినిమా గురించి, సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. నాట్యమయూరి, అవును, తన అందమైన కళ్లతో ఎన్నో హావభావాలను పలికించి అటు సాంప్రదాయం ఇటు పాశ్చాత్యం ఏ పాత్రకైనా సై అంటారు. క్లాసికల్ డాన్స్ అయినా వెస్టర్న్ డాన్స్ అయినా చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది ఆ నటి డాన్స్. తన డాన్స్ చూస్తే నెమ్మలికి కూడా అసూయ వేస్తుందిట. మరి ఇంతకీ ఎవరా నటి? మీరు గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే భవానీ.

0: వాటింటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:11 అయ్యి 30 seconds అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరు అని అడిగాను కదా, ఎస్ చాలామంది కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. మనకి భానుప్రియ అని, ఎస్ బాలకృష్ణ నర్సంపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, ఇంకా కిరణ్ కరుణాకర్ రాజు కూడా మెసేజ్ చేస్తున్నారు భానుప్రియ గురించి మాట్లాడుకుంటున్నామని. ఎస్ అందరూ కరెక్ట్గానే మెసేజ్ చేశారు. సో మనం మాట్లాడుకునేది భానుప్రియ గారి గురించి అన్నమాట. భానుప్రియ అసలు పేరు మంగ ఆనంద భాను, సినిమాల కోసం భానుప్రియగా మార్చుకున్నారు. చిన్నప్పటి నుంచి పెద్దగా సినిమాల్లో నటించాలనే కోరికగా ఉండేది కాదు ఆవిడికి. ఏదో స్కూల్కి వెళ్ళడం, ఇంటికి వచ్చాక కాసేపు చదువుకుని డాన్స్ క్లాస్కి వెళ్ళి మాస్టర్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకోవడం, మళ్ళీ మన్నాడు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలాగే ఉండేది తన రొటీన్. కాకపోతే సాటర్డేస్ అండ్ సండేస్ వస్తే మాత్రం వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెలు ఇలా అందరూ కలిసి సినిమాలకి వెళ్ళేవారట ఖచ్చితంగా. నాన్న హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంకా సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో ఉండేవారు. అమ్మ ఇంటిని చూసుకునేవారు. ఎంత సినిమాలకి దగ్గరగా ఉన్నా భానుప్రియ గారి నాన్నగారికి ఆవిడ సినిమాల్లో నటించడానికి ఇష్టం ఉండేది కాదుట. వాళ్ళ అమ్మగారికి మాత్రం చాలా ఇష్టం అట భానుప్రియ సినిమాల్లో కనిపించాలి అని. మరి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వింటూనే ఉంటండి ఆకాశవాణి వివిధ భారతి.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి గుర్తుకొస్తున్నాయిలో మనం భానుప్రియ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందాక చెప్పాను కదా, సినిమాల్లో నటించడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు, అమ్మగారికి మాత్రమే ఇష్టం అని. కాకపోతే డాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం భానుప్రియకి. సో డాన్స్ స్కూల్లోనే ఒకరోజు భాగ్యరాజ్ గారు భానుప్రియని చూసి తన సినిమాల్లో హీరోయిన్గా కరెక్ట్గా సెట్ అవుతారని అనుకున్నారట. మేకప్ టెస్ట్, ఫోటోషూట్ ఇవన్నీ అయిపోయాయి. కానీ అప్పుడు అనిపించింది భాగ్యరాజ్ గారికి ఆ పాత్రకి భానుప్రియ మరీ చిన్నపిల్ల అయిపోతుందేమో అని. ఇంకా అలా ఆ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఏమైందో తెలుసా, ఈ మేకప్ టెస్ట్, కెమెరా ఇవన్నీ చూసిన భానుప్రియకి సినిమాలపై ఆసక్తి బాగా పెరిగింది. కెమెరా ముందు ఉండడం కూడా చాలా నచ్చింది. చదువు నాట్యం మాత్రమే కాదు, నేను యాక్టింగ్లోకి కూడా వెళ్ళాలి అని అప్పుడు డిసైడ్ అయ్యారట భానుప్రియ. మరి ఇంత పెద్ద సినీ జీవితంకి పునాది అక్కడ పడిందనమాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:28 క్రాస్ చేసి 43 seconds అవుతుంది. పి వాసు గారి డైరెక్షన్ లో వచ్చిన మెల్ల పెసంగల్ అనే తమిళ సినిమాతో తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేశారు భానుప్రియ. అయితే 1983 రిలీజ్ అయింది సినిమా. మరి డైరెక్టర్ వంశీ గారు రాసిన నవల మహల్లో కోకిల, మరి ఆ నవల సినీ రూపంలో వచ్చిన సితారా అనే సినిమాతో భానుప్రియ గారు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1984 రిలీజ్ అయిన ఈ సినిమా నేషనల్ అవార్డు ని గెలుచుకుంది. అంటే భానుప్రియ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దగా డైలాగ్స్ ఉండవు ఆ సినిమాలో. భానుప్రియ నటించిన సితారా అనే క్యారెక్టర్ కి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తో, అంటే చిన్న చిన్న డైలాగ్స్ తో చాలా సేపు నడుస్తుంది. చివర్లో ఉంటాయి కొన్ని డైలాగ్స్, కానీ మొదటి సినిమాలోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికించారు అని అడిగితే మాత్రం తను తన డాన్స్ మాస్టర్ కే ఆ క్రెడిట్ అని చెప్తారు. మరి డాన్స్ సినిమాలకి ఎలా ఉపయోగపడింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: రాధమ్మ చేతుల్లో.
1: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభా

0: పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆజే భవాని. అయితే భానుప్రియ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆవిడ డాన్స్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. లయ తప్పితే నట్టు అంగం విసిరేసేవారని ఆవిడ చెప్తారు. మరి క్లాసికల్ డాన్స్ అంటే అంతే కదా, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి స్టెప్స్, గురువు గారి నట్టు అంగంకి తగ్గ అడుగులు పడాలి, లయ తప్పకూడదు, పోస్చర్స్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ ఉంటూ ఎక్స్ప్రెషన్స్ కూడా పలికించాలి. మరి ఆ ఎక్స్ప్రెషన్సే దగ్గరుండి మరీ నేర్పించారు భానుప్రియ గురువు గారు. ఆయన చేసి మరీ చూపించేవారట ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ ఇది చాలా హెల్ప్ అయింది తన సినీ కెరియర్ కి అని భానుప్రియ చెప్తారు. సీనియర్స్ వై జయంతిమాల, హేమమాలిని, పద్మిని వీళ్ళ డాన్స్ అంటే చాలా ఇష్టం హీరోయిన్ కి. మరి అలాగే యాక్టింగ్ లో కూడా కె విశ్వనాథ్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మరీ చూపించేవారట. అందుకే భానుప్రియ గారు దాసర్ నారాయణరావు గారిని, బాలచంద్ర గారిని, రాఘవేంద్రరావు గారిని వీళ్ళందరినీ గురువులుగా భావిస్తారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu. భానుప్రియ క్యారెక్టర్స్ గుర్తు చేసుకుంటే స్వర్ణకమలం సినిమాలో మీనాక్షి అనే క్యారెక్టర్ గుర్తుందా మీకు? ఎందుకు గుర్తుండలేండి, కళ్ళతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించారు ఈ సినిమాలో. అండ్ భానుప్రియ కెరియర్లో ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్. డాన్స్ మీద ఇష్టం లేకపోవడం, కోపం, ఆనందం, ఆశ్చర్యం, బాధ, బెరుకు, చిరాకు, వెటకారం, ఇలా అన్నీ ఆ కళ్ళల్లో అర్థమైపోతాయి. నూతిలో గజ్జలు పడిపోతే ఆనందం, అవి మళ్ళీ దొరికాయి బాబోయ్ డాన్స్ చేయాలా అని ఆ ఇష్టం. వెతికి పెట్టినందుకు హీరో గారి మీద కోపం. ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ డాన్స్ చేస్తుంటే సడన్గా హీరో గారు చూసేశారు అన్న షాక్. ఇలా ఎక్స్ప్రెషన్ ఏదైనా చాలా ప్రొఫెషనల్గా చూపించారు భానుప్రియ గారు. ఎంతైనా ఎక్స్ప్రెషన్ క్వీన్ కదా మరి. చిన్న చిన్న మేనరిజమ్స్ కూడా ఉంటాయి, భలే న్యాచురల్గా యాక్ట్ చేస్తారు కదా ఆ సినిమాలో. అర్థం చేసుకోరు అనే ఆ డైలాగ్ ఎంత ముద్దుగా ఉంటుందో కదా. అండ్ ఇంకో విషయం చెప్పిన వెంకటేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారో తెలుసా, ఆయన ఏదైనా ఒక హీరోయిన్ని యాక్ట్ చేసేటప్పుడు అంతసేపు చూసారా అంటే అది భానుప్రియ గారినిట. ఈ స్వర్ణకమలం సినిమా షూటింగ్లోనే ఆవిడ డాన్స్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అంత బాగుంటాయని చెప్తారు ఆయన కూడా. మనం కూడా అసలు చూపు తిప్పుకోలేం కదా ఆవిడ డాన్స్ చేస్తుంటే. ఎస్, మరి స్వర్ణకమలం సినిమా నుండి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

లవోకగా నటిస్తారు అని చెప్పడానికి అన్వేషణ సినిమా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎస్, ఏ పాత్రకి ఫిక్స్ అయిపోకూడదు అని చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు ఆవిడ. వేరియేషన్స్ని ఇష్టపడతారని కూడా ఆవిడ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్షన్తోనే కాదు, చిరంజీవి వంటి గ్రేస్ఫుల్ డాన్సర్స్కి డాన్స్లో కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు భానుప్రియ. ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఛత్రపతి సినిమాలో అమ్మ క్యారెక్టర్, ఆ డాన్సరే ఈ అమ్మ కూడా. రాజ్యలక్ష్మిగా ప్రభాస్కి అమ్మగా యాక్ట్ చేస్తారు సినిమాలో. ఎస్, ఆ క్యారెక్టర్లోని హుషారు, చురుకుతనం, నిజాయితీ, నమ్రత, బాధ ఇవన్నీ కూడా చాలా చక్కగా క్యారీ చేస్తారు. మరి సినిమాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి మనందరికీ తెలుసు. సినిమాలు కాకుండా ఇంకొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి భానుప్రియకి. అవేంటో తెలుసా? చెప్తాను ఈ పాట తర్వాత. స్టేట్ లోంటూ ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. భానుప్రియ గారికి సినిమాలు కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ ఏదో ఉంది అని చెప్పాను కదా, మరి అదేంటంటే డాన్స్. మనందరికీ తెలుసు, అండ్ ఎప్పటికైనా వాళ్ళ అత్తగారు సుమతి కౌశల్ గారిలా లేదా పద్మ సుబ్రహ్మణ్యం వాళ్ళలా ఒక గొప్ప డాన్సర్గా గుర్తుండిపోవాలన్నది ఆవిడ కోరిక. మరి వాళ్ళిద్దరూ క్లాసికల్ డాన్సర్సే, సో తను కూడా అదే బాటలో ఎదగాలి అని అనుకున్నట్ట. అంతేకాకుండా రెడీ అవ్వడం ఇష్టం తనకి. అంటే వాళ్ళ నాన్నగారికి హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందని చెప్పాను కదా, సో అప్పటి నుంచే ఇలా మంచి మంచి చీరలు కట్టుకోవడం, చక్కగా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, మేకప్ వేసుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం భానుప్రియకి. కుట్టు మిషన్ కూడా నేర్చుకుని బొమ్మలకి షర్ట్లు గౌన్లు కూడా కుట్టేవారట చిన్నప్పుడు. మరి ఇంత మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ని ఎన్ని స్టేట్ నేషనల్ ఫిల్మ్ఫేర్ నంది అవార్డ్స్ వరించాయో తెలుసా? స్వర్ణకమలం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకి గెలుచుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఛత్రపతి సినిమాకి గెలుచుకున్నారు. అండ్ తమిళ సినిమా ఆర్ఆర్ఓ ఆరీరారోకి ఫిల్మ్ఫేర్ తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. మరి 40 ఏళ్ల సినీ కెరియర్లో 165 సినిమాలకి పైగా నటించారు భానుప్రియ. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు సినిమాల్లో ఎస్ చాలా పాత్రల్లో పోషించారు. అండ్ రీసెంట్గా అంటే ఒక 10 ఇయర్స్లో చూసుకుంటే తను 2018లో వచ్చిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ పెద్దమ్మ క్యారెక్టర్లో కూడా కనిపించారు. అంతేకాకుండా హిందీ, తమిళ్, తెలుగు సీరియల్స్లో కూడా మంచి మంచి రోల్స్ ప్లే చేశారు. మరి మళ్ళీ భానుప్రియ గారు మంచి పాత్రలతో తెరపై కనిపించాలని విష్ చేద్దాం. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతిలో వింటున్నారు చైతన్య స్ఫూర్తి. స్టూడియో క్లాక్ లో టైం 12:13 క్రాస్ చేసి 15 సెకండ్స్ అయింది. సో మరి డబ్బుని సేవ్ చేయడంలో మీరు నేర్చుకున్న చిన్న టిప్ ఒకటి ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. మనకి మెసేజ్ చేశారు ఎవరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అంటున్నారు. నేను నెలకి 5,000 రూపాయలు పొదుపు చేసి 2 సంవత్సరాలకి 2 తులాల బంగారం కొని మా ఆవిడకి ఇచ్చాను. ఆవిడ చాలా సంతోషపడ్డారు అని. ఎస్, వెరీ గుడ్, మంచి అలవాటు. అండ్ రవిశంకర్ చాగంటి నిజాంపేట్ హైదరాబాద్ నుంచి ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు ఒక బాక్స్లో కనీసం 5 రూపీస్ నేను సేవ్ చేస్తాను, జమా చేస్తాను. సో ఇది నేను ఒక అలవాటుగా మార్చుకున్నాను అంటున్నారు. ఎస్, నేను చెప్పబోయేది కూడా అదే అనమాట. సో చిన్న చిన్న అలవాట్లలో ఒకటి రోజుకి కొంచెం అమౌంట్ పక్కన పెట్టడం అనమాట. అంటే అది 5 రూపీస్, 10 రూపీస్, ఎంత చిన్నదైనా మన శక్తిని బట్టి ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతామో అంతవరకు సేవ్ చేసి, అలా సేవ్ చేసిన అమౌంట్ని ఒక బాక్స్లో మంచిగా పెట్టుకుని మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇంకోటి జీతం డబ్బులు వచ్చాక స్ట్రైట్గా కొంచెం అమౌంట్ సేవింగ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. మరి ఇదే అలవాటు మనని ఇంకొక అలవాటుకి గుర్తు చేసి దారితీస్తుంది. అదేంటంటే ఒక 2-3 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం. సో శాలరీకి, సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి ఇలా ఒక్కో దానికి ఒక్కో అకౌంట్ పెడితే మనం ఖర్చులన్నీ గమనించవచ్చు, అంటే ట్రాక్ చేసుకోవచ్చు. సో అలా మన స్పెండింగ్ని ట్రాక్ చేసుకోవడానికి ఇంకో పద్ధతి ఒక డైరీలో మనం స్పెండ్ చేసిన అమౌంట్ని రాయడం అనమాట. సో రాసినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది, ఫోన్లో తెలుస్తుంది ఒప్పుకుంటాను ఎంత ఖర్చు చేశామని, కానీ పెన్ను పేపర్ మీద పెట్టినప్పుడు అసలు ఈ ఖర్చు మానేసి ఉండాల్సిందే అనిపిస్తుంది. అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట ఏది నిజమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని. మరి అలా రాసి దాన్ని ఒక 15 డేస్కో, 1 వీక్కో, 1 మంత్కో దాన్ని కూడా గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం చిన్న చిన్న అలవాట్లతో డబ్బుని ఎలా పొదుపు చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఇంకొక ఆన్సర్ వచ్చింది, వరంగల్ నుంచి పొన్నాల గణేష్ మెసేజ్ చేస్తున్నారు, రోజు కొంచెం అమౌంట్ నేను ఒక యాప్లో వేస్తాను అని అంటున్నారు. ఓకే, సో మేబీ మీరు ఆ యాప్ గురించి మొత్తం తెలుసుకుని గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యే సేవ్ చేస్తున్నారు అని అనుకుంటున్నామండి. సో యా, అది కూడా ఒక మంచి హ్యాబిట్. సో సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా, ఎవరినైనా ఏదైనా ఒక క్వశ్చన్ రిపీటెడ్గా అంటే కొంచెం స్ట్రెస్ చేసి అడిగితే వాళ్ళు ఆలోచించి ఆన్సర్ చెప్తారు అని. అలాగే మనం కూడా ఏదైనా ఒక వస్తువుని కొనే ముందు ఒక 2-3 times ఆలోచించామనుకోండి, అది నిజంగా అవసరం ఉందో లేదో తెలుస్తుంది. అండ్ ఇలా మనం అన్నెసెసరీ స్పెండింగ్కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎమర్జెన్సీ ఫండ్స్, ఇవి కూడా మెయింటైన్ చేయాలి. అన్ని ప్లాన్ ప్రకారమే అవ్వాలని రూల్ లేదుగా. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో మనని ఆదుకుంటుందన్నమాట. ఇంకా పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, రిటైర్మెంట్, హెల్త్ చెకప్స్, వీటిని కూడా దృష్టిలో ఉంచుకుని సేవ్ చేసుకుంటూ వెళ్తే మన ఫ్యూచర్కి మనం ఒక సెక్యూరిటీని ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సేవింగ్ అనే హ్యాబిట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు మంచి డిసిప్లిన్లో ఉంటారు. మరి డబ్బును సేవ్ చేసే వాళ్ళు అవతల వాళ్ళ టైంని కూడా వాల్యూ ఇస్తారు అని అంటారు. అండ్ అప్పులు కూడా చేయరు, చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా ఫ్యూచర్ గురించి కూడా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఎస్, డబ్బు సంపాదించేవాడు విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడేమో కానీ సరైన పొదుపు చేసేవాడే సంతృప్తిగా జీవిస్తాడు, అవునా? ఎస్, ఇది మరి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే భవానీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ది బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ది సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ది టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుక్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు, సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయి దేతా హూం ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనాయ్.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చన్నుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. భారతీయ చేనేత కార్మికులు డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా టూ వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్య పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17వ రోజున కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో ఈదురు గాలులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసోర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో 1000 సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. ముందుగా వినండి మిర్రాయి మూవీ నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యంలో గౌరాహరి కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రం నుంచి మెర్విన్ సోలమన్, సత్య యామిని పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, వివేక్ మెర్విన్ కంపోజిషన్.
3: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా? అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికి వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్ ఇలా.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: పెద్ద ఈ మూవీ నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో, బాలాజీ సాహిత్యంలో. మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి విత్ మీ ఆర్జే భవానీ.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఎస్, లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం వచ్చేస్తుంది నెక్స్ట్ సాంగ్. శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి జీవి ప్రకాష్ కుమార్ హరిప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యం అండ్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్లో టైం 1:02 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు వినండి మా ఇంటి బంగారం మూవీ నుంచి చిన్మయ శ్రీపాద, పుణ్య సెల్వ పాడిన పాట, రెహమాన్ సాహిత్యం, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆరోగ్యజీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ నుంచి. అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీ పల్లెం పాడిన ఈ సాంగ్ మిఠపల్లి సురేందర్ సాహిత్యంలో, సురేష్ బొబిలి కంపోజిషన్ లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణ యాగం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జోపల్లి కృష్ణారావు పరిశీలించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేయడం సంతోషకరమన్నారు. తిరంగా యాత్రలు, ర్యాలీలు, కచేరీలు, సామూహిక వందే మాతరం ఆలాపనల ద్వారా దేశభక్తిని చాటాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా సూర్యపథ్ తిరంగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి ఆ సెల్ఫీలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఆయన, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ 12 నుంచి 14 వరకు వారి విగ్రహాలను శుద్ది చేయాలని, రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండా ఎగురవేశారు. దేశ ఐక్యతను చాటేందుకు 14 హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భారీ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
1: 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో అందరం కూడా భారతదేశం ఒక ఐక్యతను ఏతుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.
0: రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణ యాగం చేపట్టింది. యాదగిరిగుట్ట దేవస్థాన వేద పండితులు 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల మధ్య తెల్లవారుజామునే ఈ వైదిక క్రతువు ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం నాగార్జున సాగర్ చేరుకోనున్న సీఎం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసి యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రతువు సాయంత్రానికి పూర్తి కానుంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిన్న వైభవంగా ముగిశాయి. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్బాబు, దామోదర, లక్ష్మణ్, వివేక్, అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, మాజీ స్పీకర్ పోచారం వివిధ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత రామచందర్రావు పలు ఆలయాలను దర్శించుకోగా ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసానితో కలిసి లాల్ దర్వాజా, అక్కన్న మాదన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో జరిగిన గిరిజన విద్యా వికాస కేంద్రంలో 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్కు, దమ్మపేట మండలం నాచారంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. చీపురుగూడెంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, కొత్తూరులో 12 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మలుచుకుని ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించుకోవాలని, మహిళా సంఘాల ఐక్యత క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. అర్హులైన ఓటర్లు వెంటనే తమ ఫారాలను బీఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఫారాలు ఇచ్చిన వారి పేర్లతోనే ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా దాదాపు 20% పైగా ఫారాలు ఇంకా నమోదు కాలేదు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మిడ్ మాదేర్ నుండి నీటిని పంపింగ్ చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపడం ద్వారా 400,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెంటవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణయాగం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే భవాని. ఎస్, అర్థమైంది, షో టైంకి మీరందరు కూడా రెడీగా ఉన్నారు అని, అందుకే మీరు నాకు వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్, సో తెలుసు కదా, షో టైంలో నేను అడిగే క్వశ్చన్స్కి మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే నా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 040 యాడ్ చేసుకోండి, ఎస్టీడీ కోడ్ 2324-0852, ఇది నా వాట్సాప్ నెంబర్. మరి షో టైంలో మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు? మీ ఆన్సర్ని నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324-0852 వాట్సాప్ నెంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు విత్ మీ ఆచే భవాని. అయితే షో టైంలో అడిగాను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు అని. ఐ నో మీరు చాలా చాలా ఇంటెలిజెంట్, మీకు జీకే ఎక్కువ ఉంది, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఇంకా ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, చంచల్ గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి, శిల్ప ప్రసాద్, రేఖ, ఉమ్మడి నుంచి దివాకర్, బాలాపూర్ నుంచి రేష్మ, పవన్, హన్మకొండ నుంచి శివమణి రైట్ ఆన్సర్, కుక్కట్పల్లి నుంచి శేషు, అండ్ కుషాయిగూడ నుంచి వెంకటేష్, మౌనిక, నేరేడ్మెట్ నుంచి సురేష్ అంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు, నేను ఎక్కడైనా చూసి చెప్పిస్తాను అని, చీటింగ్ చేశారా? అయితే నెక్స్ట్ బెల్లంపల్లి నుంచి ఆడపు సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్, అండ్ ఖైరతాబాద్ నుంచి కేవీ రావ్, పీపీ రావ్ సగం ఆన్సర్ పంపించారు, సో రాంగ్ ఆన్సర్ అండి. భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, ఇంకా సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, ఇంకా బెల్లంపల్లి నుంచి నల్లా సరస్వతి సహస్ర, మొహమ్మద్ ఖాసిం రైట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, అండ్ భీమగల్ మండలం బాచన్పల్లి నుండి బాలకృష్ణ, అనూష, మహన్య, బాలాన్ష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వైజాగ్ నుంచి ప్రతాప్ అండ్ పెడన నుంచి అప్పలరాజు, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, మీ ఫోన్లో ఆటో కరెక్ట్ వచ్చినట్టుందండి, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వరంగల్ నుంచి పొన్నాల గణేష్,

రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. అండ్ అలాగే నిజామాబాద్ ఆర్మూర్ నుంచి రాజు, నిఖిల్, రవి, రఘు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నార్కెట్పల్లి మండలం నెమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత నిజామాబాద్ నుంచి, శ్రీహర్ష, రమేష్, విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన ఇంకొంతమంది శ్రోతలు తోట సంతోష్ నిజామాబాద్ నుంచి ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఎక్కడి నుంచి చూస్తున్నారండి, ఎవరు చెప్పారు మీకు? పుల్లయ్య అండ్ సురేష్ మెసేజ్ చేస్తున్నారు పోచంపాడు నుంచి. అలాగే రాజు మెసేజ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు ప్లేస్ ఎక్కడి నుంచో చెప్పలేదు. ఎస్కే జానీ ఫ్రమ్ బంజారా హిల్స్ మెసేజ్ చేస్తున్నారు. చిత్తారి రాజకేశవ ఫ్రమ్ హన్మకొండ హుస్నాబాద్ రైట్ ఆన్సర్. అండ్ పంతాడి శ్రీనివాసరావు మొర్రిపాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, సేర్లింగంపల్లి నుంచి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మెసేజ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాపర్తి నర్సింగ్, ఏ నేను అడిగిన క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అండి, మీరు మేబీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆన్సర్ పంపించినట్టున్నారు. సో యా, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరందరూ చెప్పిన ఆన్సర్ రైటే. యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నమాట. మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేటర్ని ఇన్వెంట్ చేసినది ఎవరు? క్యాల్కులేటర్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? నాకు వాట్సాప్ చేయొచ్చు మీకు కనుక ఆన్సర్ తెలిస్తే. 0402324 0852 ఈ నంబర్ మీద వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

షో టైం వింటున్నారు అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు హన్మకొండ నుంచి శివమణి అండ్ బాలాపూర్ నుంచి ఆర్యాంష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, కుక్కట్పల్లి నుంచి శేషు, నర్సంపేట నుంచి బాలకృష్ణ అండ్ కౌకూర్ నుంచి సూర్యశ్రీ రైట్ ఆన్సర్, దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుంచి అండ్ వరంగల్ నుంచి ధృతినయని, విహాన్ ప్రజ్వల్ రైట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ నుంచి రవి, రఘు కూడా రైట్ ఆన్సర్, నేరెడ్మెట్ నుంచి సురేష్ అండ్ డాక్టర్ వెంకన్న, బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్, కుషాయిగూడ నుంచి మౌనిక అండ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు అండ్ బాలకృష్ణ, అనూష, మహన్య, భీమ్గల్ నుంచి రైట్ ఆన్సర్, భోగ మార్కండేయ, అనిత రైట్ ఆన్సర్, రమేష్, విజయలక్ష్మి నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రాజకేశవ మళ్ళీ సగం ఆన్సరే పంపించారు, సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ రైట్ అండ్ మల్లాపూర్ నుంచి పద్మజ, నాగకుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, పంతాడి శ్రీనివాసరావు మొరిపొలం నుండి కూడా కరెక్ట్ ఆన్సర్, బిహెచ్ఈఎల్ నుంచి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్, కల్వకుర్తి నుంచి నేదనూరి కళ్యాణ్చారి కూడా కరెక్ట్ ఆన్సర్, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి కరెక్ట్, ఖైరతాబాద్ నుంచి కేవీ రావు అండ్ పిపి రావు మళ్ళీ సగం ఆన్సరే పంపించారు, సో రాంగ్ అండి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, అబుదాబీ నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీలత, ఎస్, సో మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచి అయినా వినొచ్చు వివిధ భారతి ప్రోగ్రామ్స్ అండ్ సుచిత్ర నుంచి జనార్దన్ కూడా రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు హైదరాబాద్ గీతానగర్ నుంచి చోడవరపు సాయి మాన్విత అండ్ కోదాడ నుంచి కాళ్ళ శ్రీనివాసరావు, గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య కూడా రైట్ ఆన్సర్, వైజాగ్ నుంచి ప్రతాప్ కరెక్ట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఉమ్మడి నుంచి. నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు చాలామంది, అలా కాదు, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించాలి. వీరేష్ రాజౌలి మండలం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన చాలామంది శ్రోతల్లో ఇవి కొన్ని నేమ్స్, ఎందుకంటే మన నేమ్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటే క్వశ్చన్స్ అడగడానికి టైం ఉండదు కదా. ఎస్, ఐ విల్ రీడ్ యువర్ నేమ్ అండి. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ మీరందరూ చెప్పింది బ్లేజ్ పాస్కల్ క్యాలిక్యులేటర్ని ఇన్వెంట్ చేశారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత మీకోసం ఇంకొక క్వశ్చన్ రాబోతోంది, స్టే ట్యూన్డ్.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

షేర్స్ కొంటూ ఉంటారు కదా స్టాక్ ఎక్స్చేంజెస్లో. సో మరి ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? ఎస్, ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? నా వాట్సాప్ నంబర్ 0402324082కి పంపించవచ్చు, ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

ఎస్ షో టైంలో నేను అడిగాను ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది ఏషియాలో అని. అయితే కరెక్ట్గా ఆన్సర్ పంపించిన వాళ్ళ నేమ్స్ చదువుతున్నాను. మీరు నాకు ప్లేస్ పేరు కొంచెం రాంగ్ రాశారు, ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న నేమ్. సో వాళ్ళ పేర్లు నేను చదవట్లేదు, ముందే చెప్తున్నాను. ఎస్ సో సేర్లింగంపల్లి నుంచి పనుగంటి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరంగల్ నుంచి ధృతి నయని విహాన్ ప్రజ్వల్ రైట్ ఆన్సర్. అలాగే ఆదిలాబాద్ నుంచి ఓన్లీ ప్లేస్ రాశారండి మీరు, ఆన్సర్ రాయలేదు. యాప్రాల్ నుంచి సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ అడెపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి, అండ్ భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. బాలాపూర్ నుంచి కియాన్ష్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన ఇండియా నుంచి, మీరు మీ పేరు ప్లేస్ రాస్తున్నారండి, మీరు ఆన్సర్ రాయట్లేదు గత 3 క్వశ్చన్స్గా. పెడన నుంచి అప్పల్ రాజు రైట్ ఆన్సర్ పంపించారు. లీలా హేమ మంగ శ్యామల సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బెల్లంపల్లి నుంచి మానస సహస్ర హనీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కే ఆనందరావు ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రీతు రూప అండ్ సుజిత కూడా కరెక్ట్ ఆన్సర్. ప్రతాప్ ఫ్రామ్ వైజాగ్ ఆల్సో రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్. కేశవ ఫ్రమ్ హుస్నాబాద్ షార్ట్ కట్ పంపించారు. ఓకే, కన్సిడర్ చేద్దాం రైట్ ఆన్సర్గా. అండ్ మురహరి యశోద నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక అండ్ బాలు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆముక్త అబుతాబి నుంచి అండ్ సురేష్ నేరెడ్మెట్ నుంచి, గిరిజ ములుకలపల్లి నుంచి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నాకు కూడా కొంతమంది ఆప్షన్స్ ఇచ్చారు, యాజ్ యూజువల్ నేను అది కన్సిడర్ చేయట్లేదు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతలు, ఏంటి అందరూ సగం సగమే పంపించారు. ఎస్ కోదాడ నుంచి కాళ్ళ శ్రీనివాసరావు కరెక్ట్ ఆన్సర్. జైనుద్దీన్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మెడ నుంచి. ఓకే, నెక్స్ట్ అంతే, వీళ్ళు మాత్రమే కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. సో యా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మరి కొంతమంది ముంబై అని పంపించారు, ఉట్టి బాంబే అని పంపించారు, వాళ్ళందరి నేమ్స్ నేను చదవలేదు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది మరి టైం కూడా ఇలానో అయిపోతుంది కాబట్టి ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ మూవీ నుంచి. అండ్ అలా ఇవాళ షో టైం ముగిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దేశం ఒక పక్క ముందుకి దూసుకెళ్లిపోతుంది, కానీ ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయన్నట్టు ఇంకా కొన్ని ప్లేసెస్లో మన కంట్రీ కొంచెం వెనుకబడి ఉంది అని చెప్పాలి. అవునా? కొన్ని ప్లేసెస్లో, ప్రత్యేకించి కొన్ని రంగాల్లో. మరి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఆర్టికల్ 21A లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్తుంది, అంటే ప్రాథమిక హక్కు. కానీ కొన్ని స్టేట్స్లో ఇంకా ఇది కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదేమో. అంటే గర్ల్ డ్రాప్అవుట్స్, అంటే ఒక క్లాస్కి వచ్చాక అమ్మాయిల్ని చదువు మాన్పించేసి ఇంటి పనులకు మాత్రమే కన్ఫైన్ చేసేస్తున్నారు. మరి అలాంటి కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్తో పార్ట్నర్ అయ్యి తిరిగి అమ్మాయిల్ని మళ్ళీ స్కూల్ దారిన పట్టిస్తున్నారు ఈ వండర్ ఉమెన్. అండ్ ఈవిడ గురించే మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి ఎవరు ఆవిడ, ఏంటి అని బోలెడని విశేషాలు మీతో పంచుకుంటున్నాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: 223 క్రాస్ చేసి 23 సెకండ్స్ అవుతుంది వివిధ్ భారతి స్టూడియో క్లాక్ లో. అండ్ మనం శక్తిశీలిలో గర్ల్ డ్రాప్ అవుట్స్ ని ఐడెంటిఫై చేసి మళ్లీ వాళ్ళని స్కూల్ కి పంపిస్తున్న ఒక వండర్ ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆవిడ సఫీనా హుసేన్, ఎస్, ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. సో చిన్నప్పటి నుంచి సఫీనాకి చదువుకోవడం అన్నా, మంచి జాబ్ తెచ్చుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నా చాలా ఇష్టం. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చదువుకి కొంచెం దూరంగానే ఉండాల్సి వచ్చింది. మరి 15 ఇయర్స్కే పెళ్లి చేసేద్దాం అనుకున్నారు సఫీనాకి. కానీ చుట్టాల్లో ఒకళ్ళు తనని చేరదీసి మెయిన్ చదివిస్తాం అని చెప్పగా సఫీనా తన స్టడీస్, ఫర్దర్ స్టడీస్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి వెళ్లారు. అక్కడ బాగా చదువుకున్నారు, మంచి కార్పొరేట్ జాబ్ లో కూడా సెటిల్ అయ్యారు. తర్వాత మెల్లిగా ఇండియాకి వచ్చేసారు. అయితే చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం చాలా కంట్రీస్ వెళ్లారు సఫీనా. ఇన్ఫాక్ట్ కాంటినెంట్స్ అనే చెప్పాలి, ఏషియా, ఆఫ్రికా, అమెరికా, ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కండిషన్స్ ని చూశారు. అసలు ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, హెల్త్ ఎలా ఉంది కంట్రీస్ లో, ఫైనాన్షియల్ గా ఏ కంట్రీ ఎలా ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ దగ్గరుండి మరీ చూశారు తను. అందుకే ఇండియా ఇలా ఉండకూడదు, మనం డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎడ్యుకేట్ గర్ల్స్ ని స్టార్ట్ చేశారు భారత్ కి తిరిగి వచ్చాక. మరి ఆ సంస్థ ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ్ భారతి.

ఎడ్యుకేట్ గర్ల్స్ ని స్టార్ట్ చేసి అమ్మాయిల చదువుకి కాంట్రిబ్యూట్ చేసిన సఫీనా హుసేన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి ఇండియాలో ఎక్కువగా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదా డ్రాప్అవుట్స్ ఇవన్నీ పాలీ అండ్ జాలోర్లో జరుగుతున్నాయి అని స్టాటిస్టిక్స్ చూసి పాలీలో 50 villages 2007 స్టార్ట్ చేశారు ఎడ్యుకేట్ గర్ల్స్. మరి మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి ఏదైనా స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. చాలా ఎన్జిఓస్తో మాట్లాడి డ్రాప్అవుట్స్ని ఎలా తగ్గించాలి, మళ్లీ విలేజెస్లో అందరినీ చదువుకునేలా ఎలా కన్విన్స్ చేయాలని కూడా చాలా రీసెర్చ్ చేశారు సఫీనా. ఇన్ఫ్యాక్ట్ యూనిసెఫ్ని కూడా కాంటాక్ట్ చేశారు. మరి ఆ రీసెర్చ్లోనే టీమ్ బాలిక అనే ఒక వాలంటీర్ నెట్వర్క్ స్టార్ట్ అయింది. సో ఈ టీమ్ బాలికలో వాలంటీర్స్ ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేస్తారు దేన్ని, ఎక్కడెక్కడ స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నాయి అండ్ దానికి రీజన్స్ ఏంటి అని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఫ్యామిలీస్తో మాట్లాడి అసలు ఎందుకు అమ్మాయిల్ని స్కూల్కి పంపించట్లేదో తెలుసుకుని చదువుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా మళ్ళీ కొంతమంది స్కూల్ దారి పడుతున్నారన్నమాట. మరి ఇది మెయిన్ ఏరియా అవ్వగా ఇంకో రెండు ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు ఎడ్యుకేట్ గర్ల్స్లో. మరి వాటి గురించి కూడా చెప్తాను, స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి అండ్ మనం మాట్లాడుకుంటున్నాం సఫీనా హుసేన్ గురించి. అయితే ఎడ్యుకేట్ గర్ల్స్లో స్టార్ట్ చేసిన 2 ప్రోగ్రామ్స్ గురించి చెప్తానని ఇందాక చెప్పాను కదా. మరి అవేంటంటే, ఒకటి విద్య, ఇంకొకటి ప్రగతి. సో విద్య అనే ప్రోగ్రామ్ని బ్యాక్ టు స్కూల్ అని కూడా అంటారనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే, 6 నుంచి 14 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిల్ని, స్కూల్కి వెళ్ళడం ఆపేసిన అమ్మాయిల్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఎన్రోల్ అయ్యేలా చేస్తారు. అండ్ దాంతోపాటు బేసిక్ లిటరసీ అంటే అక్షరాలు నేర్పిస్తారు, చిన్న చిన్న పదాలు చదవడం నేర్పిస్తారు, బేసిక్ మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తారు. ఇంకొకటి ప్రగతి, దీన్ని సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే, 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఇంకా స్కూల్కి వెళ్లరో, వెళ్లడం ఆపేస్తారు చూడండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి లైఫ్ స్కిల్స్, ఇంకా అకాడమిక్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించి డైరెక్ట్గా 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తారు. అండ్ క్లియర్ అయిన వాళ్ళని ఫర్దర్ స్టడీస్కి కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. అయితే సఫీనా హుసేన్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్ని 2015లో ఇంట్రొడ్యూస్ చేశారు. మరి అది చాలా కొత్తగా ఉంటుంది వినడానికి. ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వివిధ భారతి స్టూడియో క్లాక్ లో అండ్ శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం సఫీనా హుసేన్ గురించి. డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్, డిఐబి. ఎస్, ఈ బాండే నేను ఇందాక చెప్తానన్న ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. సో మామూలుగా బాండ్స్ అనేవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనం షేర్స్, డిబెంచర్స్, ఆప్షన్స్, కాంట్రాక్ట్స్ ఇలా వీటిలో ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఇలా బాండ్స్లో ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకు వస్తుంది. సో ఈ బాండ్లో ఏం జరుగుతుందంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్, అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ముందుకొచ్చి ఎడ్యుకేట్ గర్ల్స్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే క్యాపిటల్, పెట్టుబడి పెట్టొచ్చు. సో ఇది ఏ ఫీల్డ్లో అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ స్టార్ట్ చేసింది సఫీనా హుసేన్ స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్లో. అనుకున్న టార్గెట్ మీట్ అయితే అప్పుడు ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇస్తారు. అండ్ ఆ టార్గెట్ రీచ్ అయ్యారో లేదో కూడా రెండు టెస్ట్లు చేసి మరీ డిసైడ్ చేస్తారనమాట. అంటే ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎన్రోల్ అయిన వాళ్ళలో ఎవరి లెర్నింగ్ ఎలా ఉంది అని కూడా టెస్ట్ చేస్తారు. అక్కడ రిజల్ట్ సరిగ్గా వస్తేనే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ వస్తాయి. సో ఈ స్టడీ అనేది 3 ఇయర్స్ చేశారనమాట. 2015 నుంచి 2018 వరకు రాజస్థాన్లో బిల్వారాలో చేశారు. సో $270,000, అంటే $270,000 బడ్జెట్గా ఈ ప్రాజెక్ట్కి పెట్టుకున్నారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే పెట్టిన అమౌంట్ కాకుండా 15% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది. ఆ రిటర్న్ని ఇన్వెస్టర్స్కి కూడా ఇచ్చారు. మరి ఇన్వెస్టర్స్ ఎవరో తెలుసా? లండన్కి సంబంధించిన చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫౌండేషన్ ఫండ్, ఇంకా స్విట్జర్లాండ్కి సంబంధించిన యూబీఎస్ ఆప్టిమం ఫౌండేషన్. సో కరెంట్లీ 20,000 మంది ఉన్నారు వాలంటీర్స్ ఈ ఎడ్యుకేట్ గర్ల్స్లో. అండ్ 1.8 మిలియన్ స్టూడెంట్స్ మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేశారు. అరౌండ్ 2 మిలియన్ స్టూడెంట్స్ రెమిడియల్ క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

256 క్రాస్ చేసి 44 సెకండ్స్ ఆన్ వివిధ్ భారతి స్టూడియో క్లాక్ అండ్ శక్తిశీలి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం సఫీనా హుసేన్ గురించి. ఎస్, సఫీనా హుసేన్ ఒక సూపర్ ఉమెన్. లక్షల మంది అమ్మాయిలు చదువు ఆపేసి మళ్ళీ ఈవిడ స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ద్వారా చదువుకుని మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. మరి అంత కష్టపడిన సఫీనాని ప్రపంచం గుర్తించింది అండ్ 2023లో వైజ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ని గెలుచుకున్నారు సఫీనా అండ్ ఈ అవార్డుని గెలుచుకున్న తొలి భారత మహిళ సఫీనా. తను చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2024లో తనకి ఆనరీ డాక్టరేట్ని కన్ఫర్ చేసింది. 2025లో రమన్ మాగసేసే అవార్డుని గెలుచుకుంది అండ్ 2026లో అంటే వెరీ రీసెంట్గా టైమ్ విమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా 16 మెంబర్స్లో ఒకరుగా నిలిచారు సఫీనా హుసేన్. మరి ఇంతటితో ఆగకుండా నెక్స్ట్ 10 ఇయర్స్లో 10 మిలియన్ టార్గెట్ చేసుకుని అంతమంది అమ్మాయిల్ని మళ్ళీ చదువుకునేలా చేయాలి అని డిసైడ్ అయ్యారు. మరి చదువు కంటిన్యూ చేయడానికి డబ్బు తగిన రిసోర్సెస్ ఉంటే చాలవు కదా, చదువుకోవాలన్న సంకల్పం, చదివించాలి అన్న ఉద్దేశం కూడా అంతే ఇంపార్టెంట్, అవునా? సో ఇంతమంది అమ్మాయిల జీవితంలో చదువు ఉద్యోగంతో వెలుగు నింపిన ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ ఇంకా ఫౌండర్ సఫీనా హుసేన్ మరెన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్తో ప్రాజెక్ట్స్తో చదువుకి అందరినీ దగ్గర చేయాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:08. శ్రోతలు ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొన్ని తెలుగు సంగీతాలు వింటారు. మరి అభిరుచి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ మొదటిగా స్వయంవరం సినిమా నుండి ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయానంద గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతీయుల ఆసియా సాత్విక, శ్రీరామ్ హనుమాన్, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, చూపు తగ్గడం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ఓకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. మరి కార్యక్రమం తర్వాత పాటగా హరిహరం శ్రీఘోషలు ఆలపించిన సంక్రాంతి సినిమా నుండి మాకోసం తప్పకుండా ఈ పాటను వినిపించమంటే కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మరి వీరందరి కోసం ఈ పాట.

శ్రీనగర్ కాలనీ నాయక్ నగర్ నిజామాబాద్ నుండి కోచర శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, ఇంకా వీరు కుటుంబ సభ్యులు కోరుతున్న పాట సువర్ణ సుందరి సినిమా నుండి. మరి వీరి కోసం ఇప్పుడు

ఇన్స్టా పరిచయం చేశారు అభిరుచి కార్క్ తర్వాత పాటగా తాజ్ మహల్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేస్ చిత్ర పాడిన పాటను మా కోసం తప్పకుండా వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జగ్రంపల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య మరి వీరందరి కోసం ఈ పాట

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ అనగా బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు తెలియజేస్తారు. గమనికున్నారు మరి కార్యక్రమాలతో పాటుగా వీణపాడిన మరో పాట దేవి సినిమా నుండి మా కోసం పాటను తప్పకుండా వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యరావు, పూలం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, నాగనాథ్ గుప్తా, సుధీర్, గృహలక్ష్మి ఇంకా వీరందరి సభ్యులందరి కోసం ఈ పాట.

ఫ్రిడ్జ్లో చివరిగా ఏఎన్ రాజాపి శిష్యులు పాడిన పుట్టిగల్లు మిట్టలన్న సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి పద్మ నరేష్ హర్షిత జోషిక సుధాకర్ వీరందరి కోసం ఈ పాట.

ఆదివచనుల విజ్ఞానవాణి యువవాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇక ఇప్పట్లాగే ఈనాటి యువవాణి కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా వార్తల వివరాలతో.

స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2026-27 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక ఈ పథకానికి ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్

చేసే వరకు మొత్తం 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇక ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హత 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అలాగే 2026-27 సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి అభ్యర్థులు. ఇక ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలల్లోనూ రెగ్యులర్ విధానంలో విద్యార్థులు చదువుతూ ఉండాలి. రాత పరీక్ష ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో 2 పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 24 ఆగస్టు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.bsc.telangana.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 24 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bsc.telangana.gov.in.

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ అండగా నిలుస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి అలాగే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు విదేశాల్లోనూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు కూడా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక 9 నుంచి 12వ తరగతి వరకు అందించబడే స్కాలర్షిప్కి సంబంధించి విద్యార్థుల అర్హత 9 నుంచి 12వ తరగతి విద్యార్థులే ఉండాలి అభ్యర్థులు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసేవారు డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే వైద్య విద్యకు సంబంధించిన స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవడానికి ఎయిమ్స్ లేదా దేశంలోని టాప్ 50 మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతూ ఉండాలి. అలాగే నీట్ స్కోర్ కార్డును కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక ఐఐటీలకు సంబంధించిన స్కాలర్షిప్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి దేశంలోని 23 ఐఐటీలలో ఏదో ఒకదానిలో చదువుతుండాలి విద్యార్థులు. అలాగే ప్రస్తుత లేదా గత సంవత్సరానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డును కూడా కలిగి ఉండాలి. ఐఐఎం స్కాలర్షిప్కి సంబంధించి దేశంలోని 22 ఐఐఎంలలో ఏదో ఒకదానిలో చదువుతూ ఉండాలి. అలాగే క్యాట్ స్కోర్ కార్డును కూడా కలిగి ఉండాలి. విదేశాల్లో విద్య కోసం అలాగే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్కి సంబంధించి ఇక వారు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 200 లోపు ఉన్న విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా అంతకన్నా ఎక్కువ కోర్సును చదువుతూ ఉండాలి లేదా ప్రవేశాన్ని పొంది ఉండాలి. అలాగే ప్రస్తుత సంవత్సరం లేదా గత సంవత్సరానికి సంబంధించి జీఆర్ఈ లేదా జీఎన్ఏటీ లేదా ఎన్సీఏటీ, ఎల్ఎన్ఏటీ, ఎల్ఎస్ఏటీ స్కోర్ కార్డును కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది విద్యార్థులు. అలాగే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 4. వెబ్సైట్ వివరాలు www.sbiasha-scholarship.co.in. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 4. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbiasha-scholarship.co.in.

వ్యవసాయ రంగంలో కెరియర్ ఆశించే వారికి హార్టికల్చర్ కోర్సులు అద్భుత అవకాశాలను ఇప్పుడు అందిస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఈ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు హార్టీసెట్ 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. బీఎస్సీ ఆనర్స్ 4 సంవత్సరాల హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక వీటికి సంబంధించి దరఖాస్తులు పూర్తి చేయడానికి కావలసిన విద్యార్హత డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సును పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఈ డిప్లొమా కోర్సుల్లో చివరి సంవత్సరంలో చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 26 ఆగస్టు 2026. ఇక ప్రవేశ పరీక్ష తేదీ 10 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.drysrehu.ap.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 26 ఆగస్టు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drysrehu.ap.in.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అనగా బీఎఫ్ఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 100. కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. ఇక ఈ కోర్సు కోసం దరఖాస్తులు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా ఫిషరీ సైన్స్ వృత్తి విద్య లేదా సమాన అర్హతలు ఫిజికల్ సైన్స్ బయాలజీ లేదా నేచురల్ సైన్సెస్ సబ్జెక్టులకు సంబంధించి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 17 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.apfu.ap.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి www.apfu.ap.gov.in. ఇక చివరి తేదీ 17 ఆగస్టు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఢిల్లీ వివిధ విభాగాల్లో పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్న్షిప్ కాల వ్యవధి 6 నెలల పాటు ఉంటుంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 65. విభాగాల వివరాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆప్టిక్స్, సెమీకండక్టర్ డివైస్ తదితరాలు. ఇక ఈ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు పూర్తి చేయడానికి కావలసిన విద్యార్హత సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్, ఎంఎస్సీ లేదా ఎంటెక్ పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు పూర్తి చేయవచ్చు. ఇక స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక వెబ్సైట్ వివరాలు www.drdo.gov.in. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drdo.gov.in.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనగా సిఈఆర్టీఎం సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో విభాగాల వివరాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 113. విద్యార్హత సంబంధిత విభాగంలో అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హతను కలిగి ఉండాలి. గేట్ స్కోరు అలాగే షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 17 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.cert-in.org.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 17 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cert-in.org.in.

దేశంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ మరియు కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 410. ఇక ఖాళీల వివరాలు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 220 కాగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు 120. కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ల ఖాళీల వివరాలు మొత్తం 70. విభాగాల వివరాలు. కంప్యూటర్ సైన్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ తదితరాలు. విద్యార్హత. అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి బీఈ లేదా బీటెక్ లేదా ఐటీఐ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 28. వెబ్సైట్ వివరాలు www.isro.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 28. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు అనగా సిఆర్బి ద్వారా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ గ్రూప్ ఏ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తును ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 92. విభాగాల వివరాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, అలాగే ఆర్కిటెక్చర్ తదితరాలు. పోస్టుని అనుసరించి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులతో బిఈ లేదా బీటెక్ అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. గేట్ స్కోరు అలాగే షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 17 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.isro.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 17 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.

బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్, యూరాలజిస్ట్.

0: డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా ఏఏఐ వివిధ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 389. పోస్టుల వివరాలు మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు. ఇక ఈ పోస్టులను శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక, ఆన్లైన్ పరీక్ష, అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇక విద్యార్హతల వివరాలు, సంబంధిత విభాగాలను అనుసరించి అభ్యర్థులు డిగ్రీ లేదా ఎంబీఏ, పీజీటీఎం లేదా సీఏ లేదా సీఎంఏ, సీఎఫ్ఈ, బీఆర్క్, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవాన్ని కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షను, అలాగే ఇంటర్వ్యూను నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 7 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.aai.aero.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.aai.aero.in.

0: चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
1: ने निकले उन्ना
2: मी कोसम कादु दीनी कोसम मोबाइल चार्ज चेयाली
1: బుర్రనీ చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రనీ వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనగా ఐబిపిఎస్, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనగా సిఆర్పి దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2026-28 సంవత్సరానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ కమ్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 11,403. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 191 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 186 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఎంపిక విధానం, ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, అలాగే మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ తదితరాలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 2021. వెబ్సైట్ వివరాలు www.ibps.in. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక చివరి తేదీ మరొకసారి 2021. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ibps.in.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజనీర్ అనగా ఆర్ఈ అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 114. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే విద్యార్హతలు, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.ngel.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 ఆగస్టు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ngel.in.

0: ఏజెన్సీ అనగా ఈడీఏ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 పోస్టుల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 111. విభాగాల వివరాలు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, సివిల్ ఇంజనీరింగ్ తదితరాలు. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అభ్యర్థులను. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 13 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.ada.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 13 ఆగస్టు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ada.gov.in.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: ముఖాన్ మటిమలా, గజ్జా బొబ్బలా, నడువుల తామరా, బురద పుల్లా,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

ప్రకటనానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనగా బీపీసీఎల్ ముంబై కొచ్చి రిఫైనరీలో టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 154. విద్యార్హత, ఇంజనీరింగ్ డిప్లొమాతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక రాత పరీక్ష, అలాగే స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ 13 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.bharatpetroleum.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి 13 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bharatpetroleum.in.

వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అనగా డబ్ల్యూసీఎల్ నాగ్పూర్, మైనింగ్ సర్దార్ అలాగే అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 444. ఇక సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డి లేదా బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష అలాగే వ్యక్తిగత ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ 10 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు www.westerncoal.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి 10 ఆగస్టు 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.westerncoal.in.

0: సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ ఢిల్లీ 41 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో పోస్టుల వివరాలు ఐటీఐ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, విద్యార్హత, సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. షార్ట్ లిస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.drdo.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 21 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drdo.gov.in.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఈరోజు మీరు విన్న విద్యా ఉద్యోగ ప్రకటనలతో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

0: celebrations will be led by Prime Minister Narendra Modi from the historic Red Fort. The Prime Minister will unfurl the national flag and address the nation. For the first time, the national song will be sung from the ramparts of the Red Fort during the Independence Day ceremony. The ongoing Har Ghar Tiranga campaign is gaining significant momentum across the country, inspiring citizens from all walks of life to come together in a collective celebration of India's national pride and spirit of unity. Prime Minister Narendra Modi has urged citizens to participate enthusiastically in the movement and renew their collective resolve to contribute towards building a Viksit Bharat. Prime Minister Narendra Modi made the medalists of the Commonwealth Games 2026 at his residence in New Delhi yesterday. During the interaction, the medal winners shared their experiences from the Games with the Prime Minister. Mr. Modi congratulated athletes for bringing glory to the nation, expressed confidence in their future victories.
1: स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों, आपने बहुत बड़ा काम किया है, देश का नाम रोशन किया है, आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए, आगे भी आप विजयी होंगे।
0: The FIH Hockey Men's and Women's World Cup 2026 will feature a revamped competition structure with the traditional quarterfinal stage scrapped and the top two teams from each of the two crossover pools advancing directly to the semi-finals. Belgium and the Netherlands will jointly host the tournament from the 15th to 30th of this month. India's men have been drawn alongside England, Pakistan and Wales in Pool G, while the Indian women will face China, England and South Africa in their Pool D campaign. And with that, we end this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడు అన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జున సాగర్లో మహావరుణయాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో ఈరోజు మహావరుణ యాగం ఘనంగా జరిగింది. తెలంగాణలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు యాగాన్ని నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో ప్రారంభమైన యాగంలో అగ్ని ప్రతిష్టాపన చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా యాగంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ క్రతువులు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపాదిత జాతీయ విద్యుత్ విధానం 2026పై చర్చ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి అనుగుణంగా ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు

0: బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్కు అనుసంధానం చేయడంపై ప్రశ్నించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ డిస్టిబ్యూషన్ వ్యవస్థల విస్తరణతో పాటు డిస్కామ్ల ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను అడిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమాధానమిస్తూ, దేశవ్యాప్తంగా చౌకైన, నాణ్యమైన, విశ్వసనీయమైన 24 గంటల విద్యుత్తు సరఫరా, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో 421,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో 180 రెవెన్యూ కార్యాలయాలను నిర్మించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎల్కతుర్తి మండలంలో 3,25 కోట్ల రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ముక్కు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క ములుగులో పైలాన్, సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం పెండింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: మేడారంలో కూడా జాతరకు ముందు మనం అడావుడిగా పనులు చేయడం జరిగింది. ఆ మిగతా పెండింగ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. నూతనంగా మనం కట్టుకుంటున్నటువంటి ఈ కలెక్టరేట్ సముదాయాన్ని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ, హెల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అధికారులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల దేశ రాజధానిలో జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఎంపీలకు, పార్టీ అధ్యకుడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంబేద్కర్ స్టేడియం, తారా డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా పంపిణీ చేసే నూతన కార్యక్రమాన్ని సీఎం సంగారెడ్డి నుంచే ప్రారంభించనున్నారు. హర్ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు.
2: హర్ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మీరు కూడా మీ ఇళ్లలో తప్పకుండా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సాయి రాహుల్ అవయవ దాన విశిష్టతను వివరించారు.
3: పోయిన సంవత్సరం 20,000 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఇంకా చాలా మంది రోగులకి అవయవాలు అవసరం ఉంది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి అవయవానికి. సాంకేతికంగా శస్త్రచికిత్స పరంగా మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పటికీ అవయవాలు లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మిర్చి కాంపౌండ్లని తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు

శ్రోతలు ఇప్పుడు వింటారు సినీ సరాగల మాలిక సినీ రంజరి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. ముందుగా ప్రేయస్ రావే సినిమా నుండి పాట.

నీరిని నాపాటతో సినిమాజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. కొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి
ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది, పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసీ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసీ 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క వలలపై కొట్టి గింజలను

వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

ആകാശവാണി നിസാമാബാദ് കേന്ദ്രം. സമയം 7 ദാട്ടി 18 സെക്കൻഡിലു. 93.2 MHz పై ఈ పూట రేపుదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట 7:05 తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. అలాగే 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి మీకు వివరాలు అందిస్తారు కవిత గారు.

అలాగే 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు మరొకసారి ఉత్తరాల ద్వారా కోరిన అభిరుచి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8 గంటల 45 నిమిషాలకు హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు. అలాగే 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రకటించిన అంశాలు వింటారు.

10 గంటలకు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం. అనంతరం కొన్ని మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ముందుగా 6:10 భక్తి రంజనే కార్యక్రమంలో పూజా పుష్పాలు భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధిని మీకు అందిస్తారు డి శారద గారు. 6:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు ప్రాంతీయ వార్తలు. 6:55 ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు సంస్కృతుల వార్తలు. ప్రసార వివరాలు 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:10 ప్రభాతలరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం. అలాగే 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:10 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు.

సాయంత్రం 9 గంటలకు ఎప్పట్లాగే హృదయ రాగాలు వాట్సాప్ సందేశం ద్వారా కోరుకుని వినే తెలుగు సినీ గీతాలు వింటారు. 10 గంటలకు ప్రసారమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇంతటితో ప్రసార వివరాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్దికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం

తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం

0: కూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీ ఇస్తూ, వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
1: ఛాత్ర ఆందోళన పర్ పూరా డీటెయిల్ మే చర్చా దిల్లీ మే ఔర్ దేశ్ భర్ మే జో భీ ఛాత్ర సే సంబంధిత్ అభీ జో భీ ఆందోళన చల్ రహే హై ఉస్కా చర్చా హో సక్తే హై. మేరా అనురోధ హై కాంగ్రెస్ పార్టీ ఔర్ విపక్ష కే సాథియో కో కి జబ్ ఛాత్ర ఆందోళన కో లేకర్ కే సర్కార్ చర్చా కే లియే తయార్ హై తో ఆప్ బిల్కుల్ చర్చా కే దౌరాన్ హంగామా నహీ కరేంగే ఔర్ గృహ మంత్రి జీ కా సర్కార్ కా జవాబ్ పూరీ తరహ సే సునేంగే.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
2: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా क्वार्टर फाइनल

0: ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా ఆగస్టు 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్ గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:10 దాటి 10 సెకండ్లు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కవిత గారు తెలియజేసే వివరాలు, ఇంకా పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 23,907 రూపాయలు, కనిష్ట ధర 10,079 రూపాయలు, మోడల్ ధర 16,100 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 16,900 రూపాయలు, కనిష్ట ధర 10,000, మోడల్ ధర 14,650 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 15,011 రూపాయలు, కనిష్ట ధర 8,516 రూపాయలు, మోడల్ ధర 13,006 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,629 రూపాయలు, కనిష్ట ధర 12,177 రూపాయలు, మోడల్ ధర 12,386 రూపాయలు. కందులు 5,940 రూపాయలు కనిష్ట గరిష్ట ధరలు, అలాగే మోడల్ ధర కూడా 5,940 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 86 నుండి 88% మరియు మధ్యాహ్నం 59 నుండి 66% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 14 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగులో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కవిత గారు తెలియజేసే వివరాలు వింటారు.
3: ఆయిల్ పామ్ పంట అనేది ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉత్పత్తి చేసిన వంట నూనెలలో ఒకటండి. అయితే ఈ ఆయిల్ పామ్ లో సంవత్సరానికి 1 ఎకరా నుండి కానివ్వండి, లేదంటే మనం మొత్తం సంవత్సరంలో 4 నుంచి 6 టన్నుల వరకు నూనెను దిగుబడి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ఉన్న వంట నూనెల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఆయిల్ పామ్ లో పండు ఉంటుంది కదండి, ఆ పండులో పీచు పదార్థం ఉంటుంది, అలాగే కెర్నల్ ఉంటుంది. మన పీచు పదార్థం నుండి వచ్చేదాన్ని మనం ఆయిల్ పామ్ లాగా వాడతాము, అలాగే కెర్నల్ నుంచి వచ్చే ఆయిల్ ని కెర్నల్ ఆయిల్ అని అంటాము. ఈ విధంగా మనకు ఎక్కువ శాతం అనేది ఆయిల్ ఈ మన ఆయిల్ పామ్ నుంచి ఎక్కువ మన దేశంలో వాడుతున్న ఆయిల్ అండి. అలాంటి ఆయిల్ ని మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50,892 ఎకరాలలో సాగు చేస్తున్నామండి. దీనికి గాను ఒక సంవత్సరానికి 360,800 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుందండి. ఈ ఆయిల్ పామ్ అనేది మన తెలంగాణలో ఉన్న అన్ని రకాల నీళ్లలో పండించవచ్చు. ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ కి pH అనేది 6.5 నుంచి 7.5 ఉన్న నీళ్ళన్నిటివి అనుకూలంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇసుకతో కూడిన ఎర్ర నీళ్ళలు అనేటివి చాలా

అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా మనము ఆయిల్ పామ్ని వర్షాధారంగా సాగు చేయలేమండి. కంపల్సరిగా బోరుబావులు, చెరువులు, కాలువల ద్వారానే నీటి వసతి ఉండాలి. సాగునీరు నిరంతరం లభ్యమయ్యే ప్రాంతాలలో మాత్రమే ఆయిల్ పామ్ని సాగు చేయాలి. దీనికి ముఖ్యంగా మనకు గాలిలో తేమ 80% కంటే తక్కువగా ఉండాలి. ఇది ఆయిల్ పామ్ అనేది మనము గెలలను హార్వెస్ట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత వాటిని 24 గంటల లోపు మనము ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీలకి తరలించాలి. అందుకోసం అని చెప్పేసి మనము ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న ఏరియాలలో కానీ లేదనంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా అందుబాటులో ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఆయిల్ పామ్ని వేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ లాభం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ని ఏ విధంగా సాగు చేయాలి? మనకి నార్మల్గా ప్రపంచవ్యాప్తంగా తనేరా అనే హైబ్రిడ్ వెరైటీని వాడుతున్నారు. ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పెంకు అనేది చాలా పలచగా ఉంటుంది, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు నూనె శాతం అనేది ఎక్కువగా వచ్చి మంచి దిగుబడులు ఉంటుంది. కాబట్టి ఈ తనేరా అనే హైబ్రిడ్ వెరైటీని ఎక్కువగా వాడుతారు. ఆయిల్ పామ్ అనేది కంపల్సరీగా నర్సరీ మేడ్ చేయాలండి. నర్సరీలో పెంచినమే మనం డైరెక్ట్గా నాటుకోవడానికి ఉంటుంది. అందుకోసమని మనం మొక్కలను నర్సరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటాము. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఆ వెరైటీ 12 నుంచి 14 నెలల వయసు ఉన్న మొలకలను తీసుకోవాలి. దానికి 12 ఆకులన లేదనంటే 20 to 25 సెంటీమీటర్స్ మొదలు చుట్టుకొలతో ఉన్న మొలకలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న మొలకలని జూన్ నుంచి డిసెంబర్ వరకు మొక్కలను నాటుకోవచ్చు. లేదంటే మనకు నీటి వసతి ఎక్కువగా ఉంటే కనుక మార్చి వరకు నాటుకోవచ్చు. ముందుగా నేలను సరిగ్గా దున్నుకొని 60x60x60 మీటర్స్ లోపల గుంతలను తవ్వాలి. ఈ తవ్విన మట్టి లోపల 250 గ్రాముల డిఏపి, 250 గ్రాముల రాక్ ఫాస్ఫేట్ లేదా కానీ 500 గ్రామ్స్ ఆఫ్ ఎస్ఎస్పి మరియు 50 గ్రామ్స్ ఆఫ్ 4-8 గుల్కలను ఆ మట్టిలో కలుపుకోవాలి. ఈ మట్టిని మనము మొక్క నాటిన తర్వాత కప్పుకోవడానికి వాడాలి. అయితే ఈ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనము మొలకలను నర్సరీ నుండి నాటేటప్పుడు మాత్రమే తీసుకురావాలి. ఎందుకంటే మనకు నర్సరీలో మంచి క్లైమేట్ ఉంటుంది, మొలకలకు సరిపడే క్లైమేట్ ఉంటుంది. కాబట్టి నాటేటప్పుడు మాత్రమే తీసుకొని రావాలి. వీటిని 25 సెంటీమీటర్స్ లోతు వరకు మట్టి లోపల నాటాలి. నాటిన వెంటనే మొక్కకు నీరు పెట్టి మొక్క అనేది ఒరిగిపోకుండా కర్రతో పాటి మొక్కను కట్టాలి. ఇంకొక ముఖ్యమైన సలహా ఏంటంటే మొక్క మువ్వులో మట్టి పూడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మనము ముందుగానే డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ పెట్టుకుంటే మనకి చాలా జాగ్రత్తగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఆయిల్ పామ్కి వాటర్ ఫెసిలిటీ అనేది చాలా అవసరం కాబట్టి మనం ముందు నుంచే నీటి యాజమాన్య జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి యాజమాన్యానికి వచ్చేసరికి అంటే నీటి కొరత ఉందనుకోండి మనకు ఆకుల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఆకుల ఉత్పత్తి తగ్గిపోతే గెలలు అనేవి ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకోసమని వాటర్ ఫెసిలిటీ అనేది ముఖ్యంగా జాగ్రత్తగా తీసుకోవాలి. దీంట్లో నీటి యాజమాన్యానికి వస్తే 3 సంవత్సరాల వరకు మొక్కలకి రోజు 1 మొక్కకి 200 లీటర్ల నీరు కావాలి. అదే 3 సంవత్సరాల పైనున్న మొక్కకి కనీసం 250 నుంచి 400 లీటర్ల వాటర్ అనేటివి అవసరం అవుతుంది. కాబట్టి మొక్కలకు సరిపడా నీరు అందించడం అనేది చాలా అవసరము. నార్మల్గా మనము కాల్వల ద్వారా నీటిని అందిస్తున్నట్లయితే ఉప కాల్వలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా చెట్టుకి కాల్వల నుంచి నీరు అందించకుండా ప్రతిదానికి సపరేట్గా ఉప కాల్వ అనేది తీసుకోవడం వల్ల మొక్కకి ఎక్కువ నీరు అందకుండా సమానమైన నీరు అందుతుంది. అయితే నీళ్లను ఏ విధంగా అంటే నేలలోని తేమను బట్టి అవసరాన్ని బట్టి నీటి తడులు అనేవి ఇవ్వాలి. ఇప్పుడు తేలికపాటి నీళ్ళలు ఉన్నాయనుకోండి, దానిలో తక్కువ పరిమాణంలో ఎక్కువ తడులు ఇవ్వాలి. ఒకవేళ గట్టి నీళ్ళలు ఉంటే ఎక్కువ పరిమాణంలో తక్కువ తడులు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి వాటర్ అనేది మేనేజ్ అవుతాయి. మనకు కొన్ని ప్లేసెస్లో ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఏం చేయాలంటే అక్కడక్కడ కాల్వలు తవ్వుకోవాలి. కాల్వలు తవ్వి ఎప్పటికప్పుడు మురుగునీరు తీసేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి వేళ్ళు అనేటివి ఎక్కువ వాటర్ ఉండి కుళ్ళిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాల్వలు కాకుండా ఒకవేళ డ్రిప్ లేదా స్ప్రింక్లర్ కానీ పెట్టుకున్నారనుకోండి మనకి ఇంకా వాటర్ తక్కువ వాడినా కానీ ఎఫిషియెంట్గా వాడినట్టుగా ఉంటుంది. అందులో డ్రిప్ పద్ధతికి వస్తే ఒక్కొక్క పల్లానికి 4 నుంచి 6 డ్రిప్పర్లను అరేంజ్ చేసుకోవాలి. ఆ ఒక్కొక్క డ్రిప్పర్ నుంచి 8 లీటర్ల వాటరు గంటకి వచ్చేలాగా ఒక రోజులో 7 గంటల పాటు డ్రిప్పర్ని నడిపించినామంటే ఒక మొక్కకు సరిపోయేంత వాటర్ అందుతుందండి. ఈ డ్రిప్పర్లు పనిచేస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నీటిని ఆదా చేయడానికి మనకి మొక్క మొదటి లోపల మల్చింగ్ చేసినా కానీ అది మనకి నీటిని ఎక్కువ ఎవాపరేట్ కాకుండా

0: తక్కువ వాటర్ వాడినప్పటికీ ఎఫిషియెంట్గా వాడినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మల్చింగ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసమని మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఉందండి. వాళ్ళే వచ్చి సర్వే చేసి కాస్ట్ అవుతుందో దాంట్లో నుంచి మనకు వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ ఉన్నట్లయితే 100% సబ్సిడీ, బీసీ ఇంకా అదర్ ఫార్మర్స్కి ఉంటే 80% సబ్సిడీలో మనకు వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని అరేంజ్ చేసి వెళ్తారు. ఇంకా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనకి మొదటి 3 సంవత్సరాల వరకు ప్రతి యూరియా కానీ ఎస్ఎస్పి కానీ ఎంఓపి, మెగ్నీషియం సల్ఫేటు, బోరాక్స్ అనేవి ఈ ఫర్టిలైజర్స్ అనేవి సరైన మోతాదుల్లో ఇవ్వాలి. సిఫారసు చేసిన ఎరువుల్ని 4 భాగాలుగా చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనము ఫర్టిగేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఒకవేళ సేంద్రియ ఎరువులు వాడినట్లయితే మనం యూరియా అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకనంటే యూరియా ఎక్కువ ఉంటే మళ్ళీ అవి పెస్ట్ అండ్ డిసీజెస్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో ఎరువులు వేసినప్పుడే పంటలు బాగా పండుతాయండి. ఇంకా ఆయిల్ పామ్లో మనము మొదటి 3 సంవత్సరాల వరకు దిగుబడి రాదు. ఆ 3 సంవత్సరాలు అనేది మొక్క ఎదుగుదల జరుగుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వరకు రైతులు నష్టపోకుండా ఉండడానికి అంతర పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్లో మొక్కల మధ్యలో దూరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలు పండించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటనంటే వెలుతురు, నీరు, పోషక పదార్థాలు అనేటివి మొక్కలకు అవసరం. కాబట్టి ఈ ఆయిల్ పామ్తో పోటీ పడని మొక్కలు ఉంటాయి. ఫర్ సపోజ్ కూరగాయలు, వేరుశనగ, అరటి, పూల మొక్కలు, మిర్చి, అల్లం, మిరియాలు, ఔషధ మొక్కలు, కోకోవా, పూల మొక్కలు ఇలాంటి వాటిని అంతర పంటలుగా పెంచుకుంటే మనకు అదనపు ఆదాయం అనేది వస్తుందండి. అయితే ఈ అంతర పంటలు వేసేటప్పుడు ఆయిల్ పామ్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు, అంతర పంటకి నీడ వస్తుందని చెప్పేసి ఆకులను కట్టేస్తారు ఒక దగ్గరికి. ఆ విధంగా కట్టడం వల్ల ఆకులకు అనేటివి ఎండ తగలక కిరణజన్య సంయోగ క్రియ తక్కువ జరిగి మొక్కల ఎదుగుదలని తగ్గుతుండండి. ఆ విధంగా జరగకుండా ఉండడానికి మనం అలా ఆకులను కట్టకూడదు. ఆ విధంగానే మన చెట్ల దగ్గరికి మొదలు దగ్గరికి దున్నడం వల్ల వేర్లు డ్యామేజ్ అవుతుంది. ఆ వేర్లు డ్యామేజ్ అవ్వకుండా మనం కొంచెం ఆ ప్లాంట్ వేర్లు అనేటివి వేర్లకు తగలకుండా డిస్టెన్స్ ఉంచి మీరు ఒకవేళ దున్నుకొని అంతర పంట వేసుకుంటే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయిల్ పంప్లో ఇంకొక విషయం ఏంటంటే, మనము కలుపు అనేది ఎప్పుడప్పుడు తీసుకుంటూనే ఉండాలి. లేబర్ ఫెసిలిటీ పెట్టుకొనైనా లేకపోతే కలుపుల మందులు చల్లి అయినా కానీ ఆయిల్ పంప్లో కలుపు తీసుకోవాలి. మొదటగా వర్షాకాలం స్టార్ట్ కాగానే మొక్కలకు పాదలు ఏర్పరచుకుంటాం కదండి, ఆ పాదల చుట్టూ మనకి మొక్కల వేర్లకు తగలకుండా జాగ్రత్తగా కలుపు తీయించాలి. అలాగే ఇంకొక విషయానికి వస్తే, చాలామంది తెలియక మన ఆయిల్ పామ్ ఆకులు ఉంటాయి కదండి, కింద వాటిని నరికేయడం చేస్తూ ఉంటారు. నరికేయడం అనేది చేయకూడదు. సుమారుగా ఒక హెల్దీ ఆయిల్ పామ్ మొక్కకి 40 నుంచి 50 వరకు ఆకులు ఉండాలి. మళ్ళీ ఆయిల్ పామ్లు ఏంటంటే ప్రతి నెల 1 లేదా 2 ఆకులు అనేవి తొడుగుతాయి. సో మనకు ఒకవేళ మనకి అంతగానో ఇబ్బందిగా ఉన్నట్లయితే, లేకపోతే కడుగు భాగంలో ఉన్న ఎండిపోయిన ఆకులు, తెగులు సోకిన ఆకులను మాత్రమే తొలగించాలి. అంతేకాని ఆకులను అనేవి కొట్టేయడం అనేది చేయకూడదు. ఇంకా ఈ ఆయిల్ పామ్లో ఆడ పువ్వులు, మగ పువ్వులు అనేవి ఒకటే చెట్టు మీద వేరువేరుగా పూస్తుంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎరువులు సరిగ్గా వాడకపోవడం, తగిన మోతాదులు వేయకపోవడం, నీరు తక్కువగా వేయడం వల్ల మగ పువ్వుల సంఖ్య అనేది పెరుగుతుంది. మగ పువ్వుల సంఖ్య పెరగడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గిపోకుండా ఉండాలి అనంటే మనము తగినన్ని తడులు ఇవ్వడము, ఎంత మోతాదుల్లో ఫర్టిలైజర్ రికమెండేషన్ ఉందో అంత మోతాదుల్లో ఎరువులు వేసుకోవడం వల్ల మనము సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ ఆయిల్ పామ్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది. ముక్కు పురుగు అని ఒక పురుగు ఉంటుంది, దాని ద్వారా మనకి పరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే గాలి ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది. ఒకవేళ మన మొక్క 2.5 సంవత్సరాల వయసులో పరాగ సంపర్కానికి వస్తుంది, ఆ టైంలో మనం పురుగులను రిలీజ్ చేయడం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది. లేకపోతే కొన్ని వీక్గా ఉన్న మొక్కల దగ్గర మనం 3 సంవత్సరాలప్పుడు ఈ పురుగులను రిలీజ్ చేయడం వల్ల మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఆయిల్ పామ్లో చీడపీడల విషయానికి వస్తే, మనకు ఆయిల్ పామ్లో కొమ్ము పురుగు, ఎర్ర ముక్కు పురుగు, సంచి పురుగు, పొలుసు పురుగు, పిండి నల్లి, చెదలు ఎలుకలు అనేటివి ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. వీటి కొరకు మనం ఎప్పుడూ తోటలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి. కుళ్ళినాకులను తొలగించాలి, చనిపోయిన మొక్కలను తీసేయాలి. ఎందుకనంటే ఆ వాటి నుంచి తెగులు అనేవి మిగతా మొక్కలకు వ్యాపిస్తాయి కాబట్టి ఎండిపోయిన చనిపోయిన మొక్కలను ఇక్కడికప్పుడు తొలగించాలి. ఇంకా ముక్కు పురుగు, ఎర్ర ముక్కు పురుగు విషయానికి వస్తే వాటికి మనకు నార్మల్గా ఆర్గానిక్లో ఆ పులిసిన ఆముద పిండి అనేది దొరుకుతుండది. దాన్ని చల్లడం వల్ల ఆ పురుగులు అనేటివి వెళ్ళిపోయి పంట దిగుబడి పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా అంటే ఎలుకలు, ఎలుకలు ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. ఎలుకలు ఎలా అంటే లేత మొక్కలు ఉంటాయి కదా, వాటి మొదళ్ళను తినేస్తాయి. దీనివల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ ఎలుకల కోసమని ఎలుక బోన్లను ఏర్పాటు చేయాలి. వాటి లోపల జింక్ ఫాస్ఫేట్ కానీ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలను వేస్తే అవి చనిపోతాయి. ఒకవేళ ఎలుక తవ్వినవి ఉంటాయి కదా, బోన్లను మూసేయడం అలాంటివి చేయాలి. చెదలు కూడా ఆయిల్ పాములు డ్యామేజ్ చేస్తాయండి. చెదల కోసం అని చెప్పేసి మనం చెదలు రాకుండా మొక్కలకి ఎప్పుడప్పుడు సమృద్ధిగా నీరు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువగా చెదలు ఉన్నట్లయితే క్వినాల్ఫాస్ని నీటిలో కలిపి చల్లాలి. ఎక్కడైతే చెదల పుట్టలు మీరు గమనిస్తారో వాటిని నాశనం చేయాలి. ముఖ్యంగా ఆయిల్ పామ్లో కాపర్కి రిలేటెడ్ ఉన్న మందులను వాడకూడదండి. వీటి వల్ల మనకి పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. హార్వెస్టింగ్ విషయానికి వస్తే ఆయిల్ పామ్ అనేది 3 సంవత్సరాలప్పుడు గెలలు తయారవుతాయండి. 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా మనకి గెలలు పక్వానికి వచ్చాయని ఎలా తెలుస్తుందంటే అవి మన గెలలు అనేటివి ఆ కాయ పండు ఏదైతే ఉందో అది గ్రీన్ నుంచి ఆరెంజ్ కలర్లకి మారుతుంది. మనం ఒకవేళ వాటిని ఏదైనా ఆబ్జెక్ట్ తోటి కుచ్చి చూసినప్పుడు దాంట్లో నుంచి ఆరెంజ్ కలర్లో అట్లా లిక్విడ్ సాలిడ్ టైప్లో వస్తుంది, బయటకి యూజ్ అవుతుంటే. దాన్ని బట్టి మనము గెలలు పక్వానికి వచ్చినాయి అన్నట్టు తెలుసుకోవాలి. వీటి ఏంటనంటే ప్రతి సంవత్సరం 3 నుంచి 4 సార్లు గెలలు కోయడానికి కట్టింగ్కి వస్తుందండి. ప్రతిసారి అంటే స్టార్టింగ్లో ఫస్ట్ 3rd ఇయర్లో మనకు 1.5 టన్ను వరకే వస్తుంది, కానీ తర్వాత ఈల్డ్ అనేది పెరుగుతుంది. మనకిప్పుడు 1st ఇయర్లో 3rd సంవత్సరంలో 15 రోజుల గ్యాప్లోనే మనకు కట్టింగ్కి వస్తుంది కాబట్టి 3 నుంచి 4 టన్నుల వరకు వస్తుంది. ఇంకా అలాగే ఎవ్రీ ఇయర్ మనకి కట్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఈల్డ్ అనేది పెరుగుతుంది. మనకి 5 నుంచి 6 సంవత్సరాల వయసుని గోల్డెన్ ఇయర్ అంటారు. ఆ ఇయర్లో మనకు చాలా ఎక్కువ ఈల్డ్ వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి తీసుకుంటే 10 నుంచి 12 టన్నుల వరకు, అంటే ఈజీగా ఒక 15 నుంచి 16 కట్టింగ్స్ వరకు వస్తుంది. ఈ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ మనకి ఆయిల్ పామ్ కల్టివేట్ చేయడం వల్ల మనకి దిగుబడి పెరిగి మనకి మంచి మార్గంలో ఎలాంటి నష్టం లేకుండా రైతులు సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందగలుగుతారు. దీనికోసం గవర్నమెంట్ ఒకటి కూడా చేసింది. ఏంటంటే మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ నుంచి కంపెనీ హైర్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారనంటే మన విలేజెస్కి వచ్చి విలేజ్కి ఒక క్లస్టర్ ఆఫీసర్ని, మండల్కి ఒక క్లస్టర్ ఆఫీసర్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఏఈఓలను కాంటాక్ట్ అయ్యి ఏఈఓలు అయితే ఎవరినైతే చెప్తారో, ఫార్మర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ఫార్మర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి 1000 రూపాయలు ఒక ఎకరానికి 1000 రూపాయలతో డీడీ కట్టించుకుంటారు. ఈ 1000 రూపాయలు డీడీ కట్టించుకోవడం వల్ల ఏంటనంటే ఒక ఎకరానికి 50 మొలకలు ఇస్తారు. ఒక్క మొక్క 20 రూపాయల చొప్పున మొత్తం 50 మొలకలు ఇస్తారు. ఈ విధంగా మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అందుతుంది. మళ్ళీ ఈ 1st 3 ఇయర్స్ మీకు క్రాప్ రాకపోవడం వల్ల ఆదాయం లేదనుకుంటే గవర్నమెంట్ 1st 3 ఇయర్స్ 4000 చొప్పున మొత్తం 3 సంవత్సరాల వరకు మీకు ఇన్కమ్ కూడా వేస్తుంది. కాబట్టి రైతులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే మీ సమీపంలో ఉన్న మీ క్లస్టర్ ఏఈఓని కలిసి ఆయిల్ పంప్ అంట వేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: మీరింతవరకు ఆయిల్ ఫామ్ సాగులో రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రేంజల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కవిత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విన్నారుగా.

జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు. మన దేశంలో సుమారు 70% ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు. దీనికి గల కారణాలను చూసినట్లయితే, ఒకటి, దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం; రెండవది, నాణ్యమైన పచ్చిమేత కొరతగా చెప్పవచ్చు. పూర్వకాలంలో బంజరుభూములు, బీడు, అడవులు అధికంగా ఉండటం, జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు. కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధి పరచబడిన నాణ్యమైన పశు సంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం. వాటిలో ముఖ్యమైనది జొన్న. తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్పరూపంలో వాడుతున్నారు. పశుగ్రాస జొన్న నిర్మాణం, పెరుగుదల, ఆకారం, మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను పోలి ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది. దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు, నీరు సరిపోతాయి. అలాగే జొన్న చొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి, చౌకగా లభిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి, భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. కేవలం ఒకసారే కోతకొచ్చే రకాలు ఉన్నాయి. వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు. 75 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. ఇవి హెక్టారుకు 44 నుండి 55 టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా 11 నుండి 14 టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి. వీటిలో పూసాచారి 6, పూసాచారి 23, పంతచారి 5, హర్యానాచారి నెంబర్ 136, 171, 260, 308 ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు. ఎంచుకున్న రకాన్ని బట్టి ఇవి 55 నుండి 65 రోజుల్లో మొదటి కోతకు వస్తాయి. మొదటి కోతలో హెక్టారుకు 45 నుండి 50 టన్నుల పచ్చిమేత, కోతకు 20 నుండి 25 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. సాధారణంగా 3 కోతల తర్వాత 4వ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తర్వాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది. వీటిలో SSG 59-3, APDS 2, MP4 లాంటి రకాలు, సంకరజాతి రకాలు PCH 106 ప్రసిద్ధి చెందినవి. ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి. ఈ రకాలు గింజ, పశుగ్రాసం కొరకు అనుకూలం. ఇవి సుమారు 7 నుండి 8 అడుగుల ఎత్తు పెరిగి 110 నుండి 120 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టార్కు 40 నుండి 50 టన్నుల పచ్చిమేత లేక 12 నుండి 14 టన్నుల ఎండు చొప్ప, 3 నుండి 3.5 టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి. వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు. ఇందులో CSV 15, CPV 462, పాలెం 2, NTJ 2, CCH 13 అనే సంకరజాతి రకం ప్రసిద్ధి చెందినవి. పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు 1 అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి. దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి. ఎకరాకు 4-5 సార్లు కోతకొచ్చే రకాలు 4 కిలోల నుండి 10 కిలోల విత్తనాన్ని 2.5 నుండి 4 సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి. విత్తే ముందు తిరం అను మందును 4 నుండి 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది. ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి. ఇదే కాక హెక్టారుకు 80 నుండి 120 కిలోల పొటాష్ ఎరువులను వాడాలి. కొంత నత్రజనిని పంట విత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత వేసుకోవడం వలన పంట పెరుగుదల అధికంగా ఉంటుంది. 3 లేక 4 సార్లు వేసుకునే రకాలు వేసుకున్నప్పుడు కోసిన వెంటనే ఒకసారి, నెల రోజులకు మరోసారి నత్రజని ఎరువును పైపాటుగా వేసుకుని నీరు కట్టాలి. భూమిలో తేమను, పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది. 4 నుండి 5 సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి.

0: రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మైభారత్ కేంద్రం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
1: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మైభారత్, మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
0: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
1: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
0: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
1: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ, లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
0: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
1: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదే విధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి. దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదే విధంగా మేము రీసెంట్ గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
0: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు?
1: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2nd మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్ లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్ గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్ గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్ లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1 కోటి ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాల్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు, మెయిన్లీ ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047 మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకొని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాం. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్, PM మోడీ గారిని దగ్గర

0: చూసి ఆయన స్పీచ్ వినొచ్చు. మన ఐడియాస్ని మనం చెప్పచ్చు, అదే ఆ ఐడియాస్ని బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్లో ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది మారత మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది డిస్టిక్ లెవెల్లో. క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన, లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్లో వాళ్ళ యొక్క ఐడియాస్ని ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి, అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని ఒక ప్రజెంటేషన్లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్స్ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రజెంటేషన్స్ అన్ని 10 ప్రజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రజెంట్ చేస్తారు. సార్ స్టార్టప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేస్తారు. ఇవి ఏంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్, అందులో ఏంటి మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలనం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్, సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా ఒక 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు, ఒక టీంలో 2 ఉంటారు, 3 ఉంటారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. అక్కడ ప్రజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 మంది ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్సే ఉంటుంది, ఎస్సే తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ వీబీవైఎల్డీకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ని అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. 888 ఇడుపుల పాయలో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్గా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు, మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్ విఐపీస్ అందరూ వచ్చి యూత్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ, లేకపోతే ఉద్యోగాల అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ?
0: సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్లోనే ఉండేది, ఇప్పుడు మైభారత్ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదే విధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదే విధంగా ఇస్రో మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని ఎన్ఐసి వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదేవిధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ టిపా

0: డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాం, అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిఐసి అంటారు ఎంప్లాయ్మెంట్ కానీ, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ జాబ్ మేళాస్ రెగ్యులర్ గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకొని యూత్ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్ కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదే విధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నానంటే myBharat.gov.in మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైనుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. పై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

శ్రోత ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. అభిరుచి కార్యక్రమం ముందుగా పి సుశీల పాడిన ఆత్మీయుల సినిమా నుండి పాటను కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ బల్ల

0: జాదవ్
1: ఎత్తు వంకరబల్లకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
1: డాక్టర్ బలరామ్ జాదవ్
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
2: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
0: బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ స్లీప్ స్టడీ
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
2: ద్వారకా నగర్ నిజామాబాద్
0: సెల్ 9032323258.
3: వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ అనగా బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనికి విన్నారు కార్యక్రమ తర్వాత పాటగా. కృష్ణా జిల్లా కంకపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరప్ప మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమ్మన్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నీరాజనం సినిమా నుండి ఒకే వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి ఘంటసాల పిశిశిల పాడిన పిడుగురాముడు సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ వినాయక నగర్ నుండి రోడ్ నెంబర్ 3 డాక్టర్ డి భాగ్యవీర్ హరికృష్ణ జయకృష్ణ చంద్రకిరణ్ రవికిరణ్ సరస్వతి లావణ్య కావ్య సునీత భారతి కృష్ణ శరత్ కృష్ణ సుహాస్ కృష్ణ శ్రీకృష్ణ ఇంకా వీరందరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: specialized entities are increasingly engaged in providing infrastructure, technology, processing, marketing, financial and other services for the development of cooperatives. Among other changes, the bill proposes to expand the definition of foodstuff to include any other food item notified by the center. That's all in Parliament Review.
1: శ్రోతలిప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు వింటారు.
2: గిరా గిరా గిరా గిరా గిరా గిరా

ఇచ్చిన ఆ పాటతో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:40 కావస్తోంది. కొద్దిసేపట్లో హిందీలో 9 గంటలకు ఆంగ్లంలో

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:12. శ్రోతలు ఇప్పుడు అలనాటి మీటి గీత మాలికలు భద్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: శ్రోతలు ఇప్పుడు వింటున్నారు మల్లెపూల సినిమా నుండి పిశేషుల పడని పాట.
1: చిన్న మాట

పాపటతో మొదలు విత్తన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11:00 కాసిన కొద్దిసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.